శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం 101.5 FM ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 19వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 45 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు.

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాన శేషాం విహితాంధరే క్షమస్వత్వం.

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన కవత్తల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన కవత్సల సర్వశేషిన్.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తవ ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి తవ దిక్రమమాదధానౌ కాంతావవాంగ్మనసగోచర సౌకుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే లక్ష్మీమహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ సక్కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీవెంకటేశ చరణౌ శరణం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం విన్నారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పెన్నిది కాదు దైవ సన్నిధి వ్యాఖ్యానం శ్రీ గోపాలుని హరిహరరావు.
1: శ్రీరామ్, నా తపాంసి నా తీర్థాన నా శాస్త్రాన జపానహి సంసార సాగరోద్ధారే సజ్జనం సేవనం వినహ. శ్రీకృష్ణ పరమాత్ముడు సజ్జనులు ఏ విధంగా ఉండాలి, భాగవతంలో సజ్జన సాంగత్యం గురించి చెప్పడం జరిగింది. సజ్జనులు ఇప్పుడు కూడా సరైన విచారణ కలిగి ఇతరులకు సహాయం చేస్తూ దానం చేస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని, తన చుట్టూ ఉన్న తన మిత్రులను, తన బంధువులను, తన సంఘాన్ని వారికి సహాయ సహకారాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే సజ్జనులు సహాయం అంటే సేవ అంటే ఏ విధంగా ఉండాలి? ఒకరు మన దగ్గరికి వచ్చినప్పుడు డబ్బు కావాలి అంటారు. డబ్బు కావాలన్నప్పుడు ఎందుకు నీకు డబ్బు కావాలని అడగాలి. అంటే ఆకలిస్తుంది అంటే అన్నం పెట్టాలి, ఆకలిస్తుంది అంటే అదేవిధంగా కావాలంటే వస్త్రాలు ఇవ్వాలి. కానీ ఈ యొక్క మనము చేసే దానము వలన అపవిత్రం కాకూడదు, ఇచ్చే దానము పవిత్రంగా ఉండాలి. అంటే అవసరానికి తగ్గట్టే ఉండాలి. కానీ ఆ యొక్క దానం వలన నిష్ప్రయోజనమయ్యి ఆ యొక్క డబ్బును దుర్వ్యసనాలకు ఉపయోగించుకొని ఆ దుర్వ్యసనాల వల్ల ఆ కుటుంబము నాశనమైనప్పుడు అది దానం అనిపించుకోదు, అది వారికి సహాయం చేసినట్టు కాదు, అది వారికి మనము మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి మనము చేసే సహాయము ఎలా ఉండాలి అంటే సజ్జనులకు అవసరానికి తగ్గట్టుగానే మనం దానం చేయాలి. ఈ విధంగా మనము ఎంతోమంది వ్యాపారస్తులు, ఎంతోమంది మనం డబ్బు సంపాదిస్తూ ఉంటాము. కానీ ఈ డబ్బును మనం అనేక మంది సహాయ సహకారాలతోటి పెద్దలు ఈ యొక్క ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఈ సంపాదించిన ధనము ఎవరి వద్ద

0: ఎవరి వలన మనం ధనం సంపాదించామో, ఎవరి వలన కీర్తి ప్రతిష్టలు సంపాదించామో వారిని గుర్తుంచుకొని నకర్మనాన న ప్రజాయ ధనేన త్యాగే నైకే అమృత త్వ మానసుహు. అంటే ఏ విధంగా అయితే మనము ఈ యొక్క ప్రజల వద్ద ఈ రకమైన వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క వృద్ధి చెంది ధనవంతులు అవుతారో, అలాంటి వారు ఎవరి సహాయ సహకారాలతో ముందుకెళ్లారో వారిని ఆదుకోవలసిన బాధ్యత, వారికి దాన ధర్మాలు చేయవలసిన బాధ్యత వారికి ఉంది. అయితే మొట్టమొదటిగా మనము ఎవరికి దాసులము? భగవంతునికి దాసులం. దాసాను దాసుడను కావలేను, దాసులకు నేను సేవ చేయవలేను. నేను ఎవరు కావాలి? దాసాను దాసుడను కావాలి. అంటే మొట్టమొదట మనలో ఉన్న అహంకారాన్ని అణగదొక్కాలి. ఎప్పుడైతే మనలో అహంకారము అణగదొక్కుతామో అప్పుడు మాత్రమే మనము ఇతరులకు మనం సేవ చేయగలుగుతాం. మనము ఒక అధికారమనో లేక ఒక ధనవంతుడనో ఒక రాజనో అలాంటి భావనతో ముందుకు వెళ్తే మనము మన సేవ చేసినా కూడా అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి నేను విద్యావంతుడైనప్పటికీ కూడా, శ్రీమంతుడైనప్పటికీ కూడా, గొప్ప అధికారిని అయినప్పటికీ కూడా అలాంటి భావన నాలో నుంచి తొలగించి నేను కూడా ఒక సామాన్య మానవుడిని, నేను ఆ భగవంతుని అనుగ్రహంతో ఈ స్థాయికి వచ్చాను అనే భావనతో మనం ముందుకెళ్ళాలి. ఉదాహరణకు అంబరీషుడు ఎన్నో త్యాగాలు చేశాడు, ఎన్నో ధర్మాలు చేశాడు, ఎంతో కీర్తిని సంపాదించాడు. ఇప్పటికి చివరికి అంబరీషుడు పోయినా కూడా ఈరోజు అంబరీషుని యొక్క కీర్తి ప్రతిష్టలు, ఈరోజు మనము అంబరీషుని యొక్క కీర్తి ప్రతిష్టలు మనం కొనియాడుతూ ఉన్నాం. అంటే ఎవరైతే అహంకారంతో గర్వము పక్కన పెట్టి ఈ యొక్క దాన ధర్మాలు చేస్తారో వారి కీర్తి కలకాలము నిలబడిపోతూ ఉంది. అయితే మనం కోరుకోవాల్సింది ఏంటంటే, పెన్నిది కాదు దైవ సన్నిధి. అంటే ఈ డబ్బనేది శాశ్వతం కాదు, దైవము శాశ్వతం. అందుకని త్యాగరాజు కూడా నిధి చాలా సుఖమా, ఈశ్వరుని యొక్క సన్నిధి చాలా సుఖమా అనే అద్భుతంగా పాడడం జరిగింది. అంటే మనకు కోరుకోవాల్సింది దైవ సన్నిధి, నిధిని కాదు. కాబట్టి అలాంటి దైవ సన్నిధి మనం కోరుకోవాలి. అయితే ఈ కలియుగంలో ఈ యొక్క కలి మహాత్యంతో ప్రతి ఒక్కరు కూడా ఆ కలి మనల్ని అజ్ఞానంలో వేసి పాపాలకు మూలం చేసి మనల్ని దుర్మార్గంలో అదేవిధంగా దుష్ట మార్గంలో నడిపించడానికి కలి ఈ యొక్క కలియుగంలో ముందుకు వస్తూ ఉంటాడు. అలాంటి కలియుగంలో కలి యొక్క మాయలో పడకుండా దైవాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని పక్కన పెట్టుకొని సమాజ సేవ చేయడానికి మనం ముందుకెళ్ళాలి. ఒక మానవుడిగా జీవించాలి, మానవత విలువలు పొందించుకోవాలి, మానవత ధర్మాన్ని పొందించుకోవాలి. అదేవిధంగా మానవత విలువలతోటి ఇతరులకు ఆ యొక్క విలువలతో ఇతరులకు సహాయం చేయాలి. ఎప్పుడు కూడా మనిషి తను మానవత విలువలతో ముందుకు వెళ్ళాలి కానీ దుష్టకర్మలతో ముందుకు వెళ్ళకూడదు. మనం ఎంత చదివినప్పటికి కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికి కూడా, ఎంత శక్తి ఉన్నప్పటికి కూడా మనము మానవత విలువలు ఉన్నప్పుడు మాత్రమే ఒక మనిషిగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతి పనిని కూడా మనము భగవంతునికి కృష్ణార్పణ అనుకుంటూ భగవంతునికి అర్పించి మనం పనిచేయాలి. ఆ భగవంతుని దృష్టిలో పెట్టుకొని భగవంతుయే మనకు గీటురాయిగా భావించి ఆ భగవంతుని యొక్క దృష్టిలో ఉంచుకొని భగవంతుని అనుగ్రహంతో మనం చేస్తున్నాము, భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం ముందుకెళ్తున్నాము అనే భావనతోటి మనము ముందుకు వెళ్తూ మన సమయాన్ని కూడా ఆధ్యాత్మిక చింతనకు సద్వినియోగం చేసుకుంటూ, ధర్మ కార్యక్రమంలో సద్వినియోగం చేసుకుంటూ, దాన కార్యక్రమంలో సద్వినియోగం చేసుకుంటూ భగవంతుని చింతనలో ఉండి పరిపూర్ణంగా ఉండి పరిపూర్ణంతో ఏ విధంగా అయితే మనము కీర్తిని అర్జిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఈ యొక్క సమాజ సేవ అహంకారం లేకుండా గర్వం లేకుండా చేసుకుంటామో అప్పుడు మనము నిజమైన మానవులుగా మనిషిగా మనం జీవించగలుగుతాము. జై సాయిరాం.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరు ఇంతవరకు పెన్నిది కాదు దైవ సన్నిధి అనే అంశంపై శ్రీ గోపాలుని హరిహర్రావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో నీలగిరి జామాయిల సాగు గురించిన వివరాలు వింటారు.

తెల్లగా లేక గోధుమ రంగులో ఉంటుంది. సామాజిక వన విస్తరణ ఉధృతమైనందున జామాయిల్ చెట్టు చూడని వారు లేరు. ఇక పరివ్యాప్తి విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా పుట్టుక స్థలం, ఇప్పుడు అన్ని దేశాలలో విస్తరించింది. యూకలిప్టస్లో అనేక జాతులు ఉన్నాయి. ఒకే జాతి అన్ని చోట్ల పెరగదు. ఊటీ లాంటి ఎత్తైన ప్రదేశములలో యూకలిప్టస్ గ్లాబులస్ పెంచుతారు. దీని నుండే జామాయిల్ అనే నూనె కూడా తీస్తారు. ఈ యొక్క యూకలిప్టస్ లేదా జామాయిల్ పెంచడానికి అనుకూల పరిస్థితులు విషయానికి వచ్చినట్లయితే నిసారవంతమైన భూములకు అనువైన చెట్టు, గడ్డు సమస్యలను ఎదుర్కోవటంలో దిట్ట, భూమిని దున్ని మొక్కలను నాటినట్లయితే వర్షలేమిని ఎక్కువ కాలం భరించగలదు. 3 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడిగల ప్రదేశములలో సముద్ర మట్టం నుండి 1200 మీటర్ల ఎత్తు ప్రదేశములలో మరియు 400 మిల్లీమీటర్ల నుండి 1250 మిల్లీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో పెరగగలదు. నీరు నిలువ ఉండే ప్రాంతాలలో పెరగదు. ఇక యూకలిప్టస్, అదే ఈ నీలగిరి ప్రత్యేకత విషయానికి వచ్చినట్లయితే మేకలు ఇతర పశువులు జామాయిల్ ఆకులను మేయవు, అంటే తినవు. మిగతా ఏ మొక్కలకైనా ఈ బెడద తప్పదు. నిస్సారవంతమైన భూములలో మరియు గడ్డు పరిస్థితులలోనైనా త్వరితంగా పెరిగి తక్కువ కాలంలోనే వంట చెరుకు చిన్న కలపనివ్వగలదు. అంతేకాకుండా ఏ కారణం చేతనైనా కొట్టబడిన చెట్టు తిరిగి పిలకలు వేసి పెరుగుతుంది. శిఖరము ఎక్కువ కొమ్మలతో వ్యాపించక వేర్లు భూమిలో లోతుకు పోవడం వలన నీలగిరిని వ్యవసాయ భూముల్లో పంటలతో పాటు వేయవచ్చు. పంటలకు నీలగిరితో నీడ భూసార అపహరణ భయం లేదు. గట్లపైన పెరిగే నీలగిరి చెట్లు పంట భూములను గాలి తాకిడి నుండి కాపాడతాయి. ఇక ఈ యూకలిప్టస్ నీలగిరి లేదా జామాయిల్ వలన ఉపయోగాల విషయానికి వచ్చినట్లయితే ఆరిన కొయ్య శ్రేష్టమైన వంట చెరుకుగా ఉపయోగపడుతుంది. దీని సాంద్రత 0.6 వరకు ఉంటుంది. 1 కిలో చెక్క 4800 కిలో కేలరీల ఇంధన శక్తి కలిగి ఉంటుంది. చిన్న కలప గుడిసెలు, గృహ నిర్మాణములు, ఫర్నిచర్ తయారీ, కరెంటు, టెలిఫోన్ స్తంభాలుగా వాడతారు. పంట భూములను గాలి తాకిడి నుండి కాపాడేందుకు గాలి నిరోధకాలుగా పెంచుతారు. కలప పేపరు మరియు రేయాన్ తయారీలో గుజ్జుగా వాడతారు. నీలగిరి తోటను కొట్టివేసిన తరువాత మొదట్లో పిలకలు వేస్తాయి. అవే పెరిగి తోటగా అవుతాయి. ఆ విధంగా తిరిగి నాటకుండానే 4 సార్లు దిగుబడి తీయవచ్చు. ఇక నర్సరీ విధానానికి వచ్చినట్లయితే 1 కిలోగ్రాముకు 1.5 లక్షల విత్తనాల వరకు వస్తాయి. నవంబరు డిసెంబరు మాసములలో విత్తనములను ఇసుకతో కలిపి బెడ్లపై చల్లాలి. 8 నుండి 10 రోజులలో విత్తనములు మొలకెత్తుతాయి. మొక్కను 2 జతల ఆకులు వచ్చినప్పుడు దాదాపు 40 నుంచి 45 రోజుల తర్వాత నారుమడి నుండి తీసి 4x7 150 గేజీ పాలిథిన్ సంచుల్లో నాటాలి. సంచులలో నాటడం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలి. మే నెల నుండి వేరు భాగము భూమికి తగిలినప్పుడల్లా సంచులు మార్పిడి మరియు అధికంగా ఎత్తు పెరగకుండా మొక్కలను దాదాపు 45 నుంచి 50 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించడం చేయాలి. ఈ విధంగా పెంచిన మొక్కలు అటవీ శాఖ వారి నర్సరీలలో పంపిణీకై జూలై నెలలో సిద్ధంగా ఉంటాయి. నాటే పద్ధతి విషయానికి వచ్చినట్లయితే నీలగిరి తోటలకు నీరు, సేద్యం, ఎరువులు అవసరం అనే భావన చాలామంది రైతులకుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 నీలగిరి తోటలకు తప్పనిసరి కాకపోవచ్చు. కానీ అధిక దిగుబడులు ఆశించే రైతులు విధిగా 1వ సంవత్సరంలో వర్షాలు లేనప్పుడు వారానికి ఒకసారి నీరు కట్టడం మంచిది. సాధారణంగా నిస్సారవంతమైన భూములలో నీలగిరి తోటలుగా పెంచువారు 1వ సంవత్సరంలో అంతర సేద్యం చేయాలి. నీలగిరి పెరుగు

ఇవాల్టి కార్యక్రమంలో యూకలిప్టస్ గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. యూకలిప్టస్ అంటే నీలగిరి లేదా జామాయిల్ లేదా మైసూర్ గమ్ అని కూడా అంటారు. పెద్దగా కొమ్మలు లేక దాదాపు 25 మీటర్ల ఎత్తు వరకు చాలా త్వరగా పెరగగల చెట్టు. బెరడు

0: రైతులకు అది ఎంతో తోడ్పడుతుంది. అందుకే అటవీ శాఖ వారు రైతులకు 3 మీటర్లు 1.5 మీటర్ల ఎడమలో నాటుట సూచించారు. ఇకపోతే వర్షాకాలంలో రసాయనిక ఎరువుల వాడకం నీలగిరి అధిక పెరుగుదలకు ఎంతో మంచిది. రైతులు వారి స్వలాభము వసతిని అనుసరించి సారవంతమైన భూములలో తోటలుగా పెంచుతున్నారు. కానీ అటవీ శాఖ వారు నీలగిరి పొలాల గట్లపైన నిస్సారవంతమైన భూములలో నాటుటకు మాత్రమే ప్రచారం చేయుచున్నారు. తోటను 2 మీటర్లు × 2 మీటర్లు ఎడమ లేక 3 మీటర్లు × 1.5 మీటర్ల ఎడమలో పెంచాలి. రెండవ పద్ధతిలో నాటితే తోటలో నాగలి దున్నే అవకాశం వస్తుంది. భూమి 2 సార్లు దున్ని నాటితే మంచి లాభాలు ఉంటాయి. సాధ్యపడని ఎడల 30 సెంటీమీటర్ల గ్రోతులను త్రవ్వి నాటే ముందు మొక్కకు చెదులు పట్టకుండా కొంచెం బీహెచ్పి 10% పొడిని వేయాలి. బాగా పెరిగితే 5 లేక 6వ సంవత్సరాంతంలో కొట్టివేయవచ్చు. గట్లపై 1 మీటర్ దూరంలో నాటవచ్చు. నాటు ప్రదేశములు పొలాల గట్లపై, నిస్సారవంతమైన భూములు, అటవీ ప్రాంతములలో తోటలుగా, స్కూలు ఆఫీసులు పరిశ్రమల ఆవరణలో నాటవచ్చు. అధిక దిగుబడినిచ్చు యూకలిప్టస్ క్లోనల్ రకాల విషయానికి వచ్చినట్లయితే ఆధునిక క్లోనల్ టెక్నాలజీ ద్వారా అధిక దిగుబడినిచ్చు యూకలిప్టస్ క్లోనల్ రకాలను అభివృద్ధి పరచడం జరిగింది.
1: మీరింతవరకు చేనుముచ్చట్లు కార్యక్రమంలో నీలగిరి జామాయిల్ సాగు గురించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు

0: లను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది ఉండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరినాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడం ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించుకునే వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కల్లారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు

0: శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం: ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితలావర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మాయాజాలం ఈ అంశం గురించి శ్రీ చిన్న యోగిరెడ్డి గారి ప్రసంగం, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచారాలకు వింటారు విజయవాడ కేంద్రం నుండి, 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ రెస్టిడ్ కోడ్ 08596. 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ అవుతుంది. వ్యాఖ్యాతలు పి రాఘవేంద్ర గారు మరియు పి వెంకటచలపతి గారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వంటిల్లే ఆరోగ్యాలయం శ్రీమతి టి పద్మగాయత్రి గారి ప్రసంగం. 10:00 వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్త విభాగం విజయవాడ. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు, 6:35 డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు, అనంతరం సినిమా పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు కొల్లుపార రైతు శ్రీ కమ్మంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ అవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఎం ప్రశాంత్ గారు మరియు రామకృష్ణ శేషబాబురావు గారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా.

గంటలు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ అవుతాయి. 9:30 మధుర గీతాలు వింటారు. 10 గంటలకు జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316 ప్రకాశం జిల్లా. మా మెయిల్ అడ్రస్ శ్రోతల మాట @gmail.com.
1: ఆకాశవాణి మార్కాపురం 101.8 FM దేశభక్తి గీతం వింటారు.

0: గిలిగింతలు పెట్టే కొత్త పాటలైనా.
1: చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫట్టమని పేలిందనా గుండె కల్లాసే.
0: మీ మనసు దోచుకున్న మధుర గీతికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను ఒక పోస్ట్ కార్డుపై రాసి గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, మార్కాపురం, పిన్కోడ్ 523316 అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలనా పద్ధతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ధ నౌకలు 2 తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్

0: నిన్న 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ధి ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్, ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ధి, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
2: वी आर ऑलरेडी ग्लोबली कम्पेटिटिव. अभी जितने भी 5 प्लांट में जो प्रोडक्शन चालू हुआ है वो सब के सब एक्सपोर्ट में कॉम्पिटिशन में खड़े उतर रहे हैं, क्वालिटी पर भी और कॉस्ट में भी. सो वी आर ग्लोबली कम्पेटिटिव एंड इट्स अ वेरी गुड जर्नी. सेमिकॉन 1.0 वॉज ऑल अबाउट मेकिंग द फाउंडेशन. सेमिकॉन 2.0 इज अबाउट बिल्डिंग ओवर दैट फाउंडेशन.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార

0: సవరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026 సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైష్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైష్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రం 101.8 FM.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలం శ్రీ చిన్నయోగిరెడ్డి గారి ప్రసంగం వింటారు.

0: పది లక్షల లాటరీ నాకు.
1: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: కృత్రిమ మేద ఇప్పుడిదే సర్వాంతర్యామి. ఇందుగలడందు లేదని సందేహంబు వలదన్నమాట. కృత్రిమ మేదకి సరిగ్గా సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ భాష, మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగున అది మన వెన్నంటే ఉంటుంది. ఒక వస్తువైనా సేవ అయినా కృత్రిమ మేదని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతోంది. అందుకే విద్య నుండి వైద్యం వరకు, వ్యాపారం నుండి వ్యవసాయం వరకు ఇప్పుడు ఏ

ఐ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ, ఇది మనుషుల సహజమైన మేధకు పోటీగా మారుతుంది. కొన్ని పనులను మనుషుల కంటే సునాయాసంగా చేసి పారేస్తుంది. ఏఐ కళాసృజన చేస్తుంది, స్వతంత్రంగా రచనలు చేస్తోంది, వైద్య చికిత్సలను సులభతరం చేస్తోంది. ఏఐ దూకుడు ఇక్కడితో ఆగిపోలేదు. ఇది రణరంగంలోనూ వీరంగం చేస్తోంది. మనుషులకు దీటుగా స్వతంత్రంగా ఆలోచించే ఏఐ మనుషులను శాసించే రోజులు త్వరలోనే రానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏఐ ఫలితంగా ఒకవైపు పనులు సునాయాసం అవుతున్నా, దీనివల్ల ఎదురవబోయే సమస్యలపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. రేపటి ప్రపంచాన్ని నడిపించబోతున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్నే తెలుగులో కృత్రిమ మేధ అని కూడా అంటారు. ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. పొద్దున్నే లేచి మొబైల్ చూసుకుంటారా? ఎలా ఓపెన్ చేస్తారు? దాన్ని ఫేస్ ఐడి అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలిని తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసి ఓపెన్ అయిన దాంతో మన పని మనం చేసుకుంటాం. కానీ ఆ కాసేపట్లో ఫోను లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న ముఖాన్ని 3D చూస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రారెడ్ చుక్కలు ముఖం మీద పడి ఫోటో తీస్తాయి. వెంటనే మెషిన్ లెర్నింగ్కు సంబంధించిన అల్గారిథమ్స్ రంగంలోకి దిగి అప్పటికే ఫోన్లో స్కాన్ చేసి స్టోర్ చేసి పెట్టిన మన ఫోటోని, ఇప్పుడు తీసిన ఫోటోను పోల్చి చూసి అవునో కాదో చెబుతాయి. దాన్ని బట్టి అన్లాక్ అవ్వాలా వద్దా అని నిర్ణయించుకుంటుంది. ఈ పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. ఇక ఫోన్ తెరవగానే సోషల్ మీడియా యాప్స్లోకి వెళ్ళడం చాలామందికి అలవాటే. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎందులోకి వెళ్ళినా అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్ట్ చేసేవన్నీ మనకు కనిపించడం అసాధ్యం. వాటిల్లో నుంచి కొన్ని మాత్రమే కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాలున్న పోస్టులను చదువుతామో, ఎటువంటి ఫోటోలను చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే కనబడేలా చేయడం వెనక ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతేకాదు, ఈ సోషల్ మీడియా వేదికలకు వర్చువల్ రియాలిటీ హంగులద్ది మెటావర్స్గా మన ముందుకు తేవడంలోనూ కీలక పాత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. ఆఫీసులో పనిచేసేటప్పుడు ఏదో సందేహం వస్తుంది, ఫలానా సంఘటన ఎప్పుడు జరిగిందో నిర్ధారణ చేసుకోవాలి, గబుక్కున గూగుల్ సెర్చ్కి వెళ్తాం. మన సందేహాన్ని అక్కడ టైప్ చేసి క్షణంలోనే కింద వరుస పెట్టి ఆ విషయంపైన సమాచారం వచ్చేస్తుంది. ఇంటర్నెట్లో ఉండే కోట్లాది అంశాల నుంచి మనకు కావలసిన ఒక్క అంశాన్ని అంత తక్కువ సమయంలో వెతికి తేగలగడం ఎలా సాధ్యమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. ఏ పని కావాలన్నా సిరినో, అలెక్సానో, గూగుల్ అసిస్టెంట్నో అడిగేయడం ఈ తరానికి బాగా అలవాటైపోయింది. పర్సనల్ సెక్రటరీలా తయారైన ఆ యాప్స్ పనిచేసేది ఏఐతోనే. మరి GPS ఆన్ చేసుకొని ఎక్కడికో బయలుదేరతాం. ఆ దారిలో ముందు భారీ ట్రాఫిక్ జామ్ ఉందన్న విషయం చెప్పి ప్రత్యామ్నాయ మార్గం చూపించేది ఏఐ సాయంతోనే. మన దగ్గర ఇంకా రాలేదు కానీ విదేశాల్లో కొన్ని చోట్ల పూర్తిగా ఏఐతోనే డ్రైవర్ లేని కార్లు తిరుగుతున్నాయి. ఈమెయిల్లో ఫిల్టర్స్, స్మార్ట్ రిప్లైలు, ఓటీటీలో మూవీ రికమెండేషన్లు, వెబ్సైట్లో చాట్ బాయ్స్, అసలు ఏఐ లేనిదెక్కడా? కంప్యూటర్ సైన్స్లో ఒక భాగమైన ఏఐ మెషిన్ లెర్నింగ్ లాంటి వాటితో కలిపి యంత్రాలను స్మార్ట్గా మార్చేస్తుంది, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేస్తుంది. నీకిష్టమని ఈ కూర వండాను అని అమ్మ అంటే ఆ మాటకే సగం కడుపు నిండిపోతుంది. ఏదైనా మన కోసం ప్రత్యేకంగా తయారైందంటే దాని విలువే వేరు. అందుకే ఇప్పుడు మన పనులన్నింటినీ పర్సనలైజ్ చేస్తుంది ఏఐ. ఆ క్రమంలో మన సమయాన్ని, డబ్బుని, శక్తిని ఆదా చేస్తుంది, పనుల్ని సులభతరం చేస్తుంది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న

మేధస్సు, కాబట్టే దీన్ని కృత్రిమ మేధ అంటున్నారు. యంత్రాలు వాటికి అందజేసిన సమాచారాల్ని, అనుభవాన్ని ఉపయోగించుకొని ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి, సమస్యల్ని పరిష్కరిస్తాయి. డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే విధానాలను అందుకు ఉపయోగించుకుంటాయి. ఏఐ సాంకేతికతతో ఫలానా పని చేసేలాగా కంప్యూటర్లకు శిక్షణ ఇవ్వవచ్చు. అందుకు అవసరమైన డేటాని అందించడమే మన పని. ఆ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత ఖచ్చితమైన

దాన్ని మొదటిసారి వాడారు. కంప్యూటర్ల మీద ప్రయోగాలు మొదలుపెట్టారు. అంతకన్నా ముందు 1927లో మెట్రోపోలీస్ అనే జర్మన్ సినిమా వచ్చింది. మూకీ సినిమా రోజుల్లోనే వచ్చిన ఆ తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాలో అచ్చం మనిషిలాగే తయారు చేసిన రోబో ఉంటుంది. నాటి ఆ ఊహే నేడు నిజమైంది. ఇంటర్నెట్ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు కృత్రిమ మీదని అన్ని రంగాల్లోకి తీసుకువచ్చాయి. వైద్య రంగం కృత్రిమ మీదను ఉపయోగించడం ద్వారా హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం దగ్గర నుంచి పరిశోధనల వరకు వైద్య రంగం ఎన్నో విధాలుగా లబ్ధి పొందుతోంది. ఏఐ సాయంతో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించడం సాధ్యమవుతుంది. కాబట్టి రోగ నిర్ధారణ త్వరగా ఖచ్చితంగా చేయవచ్చు. ఉదాహరణకి ఆకస్మిక గుండె మరణాలకు దారితీస్తున్న గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించడం ఇంతకుముందు సాధ్యమయ్యేది కాదు. ఐబిఎంకు చెందిన పరిశోధక బృందం పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను కృత్రిమ మీద సహాయంతో విశ్లేషించి గుండె వైఫల్యం సంభవించే అవకాశాలను 2 ఏళ్ల ముందుగానే కనిపెట్టవచ్చని తేల్చింది. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి వాటిని నిశితంగా పరిశీలించడానికి డాక్టర్లకు చాలా సమయం పడుతుంది. ఏఐ ఆ పనిని సులువు చేయడమే కాదు, కంటికి కనబడని అత్యంత సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించి క్యాన్సర్ లాంటివి రాకముందే హెచ్చరించగలుగుతుంది. క్యాటరాక్ట్, ఆర్థోపెడిక్ లాంటి సర్జరీలను ఇప్పుడు దాదాపుగా పెద్ద హాస్పిటల్స్లో చాలా చోట్ల రోబోలు నిర్వహిస్తున్నాయి. పలు చోట్ల వైద్యులకు హెల్పర్స్గా సేవలందిస్తున్నాయి. కరోనా కారణంగా ఏఐ సామర్థ్యమున్న రోబోల వాడకం 1 ఏడాదిలోనే 25% పెరిగిందట. ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు ఆహారం అందించడం, హాస్పిటల్ను శానిటైజ్ చేయడం, ఓపీలో రోగులను పరిశీలించి వారి సమస్యలను బట్టి వారి విభాగానికి పంపడం లాంటివన్నీ రోబోలు చేసి వైద్య సిబ్బందికి పనిభారం తగ్గించాయి. వృద్ధులకు ఇళ్లలోనూ హాస్పిటల్స్లోనూ ఆత్మీయ సహాయకుని పాత్ర పోషించే రోబోలకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిట మంచి గిరాకీ ఉందట. పారిశ్రామిక విప్లవం ఆవిరి యంత్రం తొలి పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టగా రకరకాల ఆవిష్కరణలతో పెద్ద ఎత్తున వస్తు ఉత్పత్తికి తెరలేపుతూ సైన్స్ 2వ దఫా విప్లవాన్ని తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన డిజిటల్ రెవల్యూషన్ని 3వ పారిశ్రామిక విప్లవంగా పరిగణించిన పరిశోధకులు ప్రస్తుతం కృత్రిమ మేధను 4వ పారిశ్రామిక విప్లవం అంటున్నారు. కృత్రిమ మేధ వాడకం వల్ల వస్తువులకు పెరుగుతున్న విలువ చూశాక అన్ని రకాల వ్యాపారాలు ఇప్పుడు ఏఐ ఎనేబుల్డ్ అన్న ట్యాగ్ తగిలించుకుంటున్నాయి. తద్వారా తాము కాలంతో కలిసి సాగుతున్నామని ప్రకటిస్తున్నాయి. ఈ కామర్స్ అంతా నడిచేది ఏఐతోనే. ప్రకటనలతో వినియోగదారుని ఆకట్టుకోవడంతో మొదలుపెట్టి వెబ్సైట్ ద్వారా వర్చువల్ షాపింగ్ అనుభూతిని కలిగించి వస్తువు కొనగానే వేర్హౌస్ నుంచి వినియోగదారుని ఇంటి వరకు చేరవేయడం, ఆ క్రమంలో ప్రతి దశని అతడికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం, ఇదంతా ఏఐ చలవే. అమెజాన్లో కావాలనుకున్నవన్నీ కార్ట్లో వేశాక మనం ఇంకా బై మీద క్లిక్ చేయకముందే ఆయా వస్తువుల్ని మన అడ్రస్కు పంపింగ్ చేసే పని మొదలైపోతుందని సంస్థ అల్గారిథమ్స్ అంత వేగంగా పనిచేస్తాయని చెబుతారు. ఈ సంస్థలో ఏఐ లేని విభాగమే లేదట. కర్మాగారాలు ఏఐతో పనిచేసే స్మార్ట్ కెమెరాలు పరిశ్రమల్లో ప్యాకేజింగ్ దశలోనే క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చేపడుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తికి ఉండే లక్షణాలన్నీ ముందుగానే వీటికి ఫీడ్ చేయడంతో ఏ కాస్త తేడా ఉన్నా వెంటనే వేరు చేయడం ద్వారా ఇవి పరిశ్రమల నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి తోడ్పడుతున్నాయి. దాదాపు అన్ని ఫ్యాక్టరీల్లోనూ వేర్హౌసుల్లోనూ బరువులెత్తడానికి రోబో ఆర్మ్స్ వినియోగం బాగా పెరిగింది. కార్ల ఫ్యాక్టరీల్లో వెల్డింగ్ అసెంబ్లింగ్తో మొదలుపెట్టి పెయింటింగ్ వరకు అంతా రోబోలే చేస్తాయి. మానవ వనరులు కృత్రిమ మేధతో పనిచేసే హెచ్ఆర్ ఎనలిటిక్స్,
ఉద్యోగాల భర్తీలో కీలక

పాత్ర పోషిస్తుంది. ఉద్యోగ ప్రకటన దగ్గర నుంచి సరైన అభ్యర్థి ఎంపిక వరకు అడుగడుగున ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. తాము కోరుకుంటున్న అభ్యర్థికి ఏ లక్షణాలు ఉండాలో వాటికి వార్డ్స్గా మొదలుపెట్టి వందలాది దరఖాస్తుల్ని క్షణాల్లో ఉడపోస్తున్నారు. అభ్యర్థి సోషల్ మీడియా పోస్టుల్ని స్కాన్ చేసి అతడి గుణగణాల ప్రొఫైల్ని సిద్ధం చేస్తుంది ఏఐ సాఫ్ట్వేర్. దీనివల్ల తక్కువ సమయంలోనే సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం సాధ్యమవుతుంది అంటున్నాయి హెచ్ఆర్ సంస్థలు. బ్యాంకింగ్ రంగం. ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుండి మరొక ఖాతాకి డబ్బులు బదిలీ చేయాలంటే ఒక పూట పని. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోనుతో నిమిషంలో ఆ పని చేసేస్తున్నాం. పని ఎంత సులువైందో అక్రమాలకు అవకాశం అంతగా పెరిగింది. అయినా రోజు కోట్లాది లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయంటే దానికి కారణం బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో ఏఐ వాడకమే. ఒక్క ట్రాన్సాక్షన్ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే ఈ సాఫ్ట్వేర్ సహాయంతో ఆ ఖాతాలో లావాదేవీలను నిలిపివేయడమే కాదు, అంతకుముందు జరిగిన లావాదేవీలను క్షణాల్లో కనిపెట్టేయవచ్చు. దాంతో నేరాలను నివారించడం తేలికవుతుంది. పెట్టుబడి రంగం. పెట్టుబడుల రంగంలో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల్లో రోబో అడ్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవల రూపంలో ఉండే ఇవి ముందుగా కస్టమర్ని పలు ప్రశ్నలు వేస్తాయి. మరుసు ఆసక్తులు, ఆదాయము, అప్పులు, రిస్క్ తీసుకోగల ధైర్యం ఉంది లాంటివన్నీ అందులో ఉంటాయి. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీల సమాచారాన్ని తీసుకుంటాయి. దాని ఆధారంగా పెట్టుబడులు ఎప్పుడు ఎలా ఎక్కడ పెట్టాలన్న సలహాలు ఇస్తాయి. సాగుకి సాయం. కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని రైతుకు ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ఏఐతో సాధ్యమైంది. విదేశాల్లో ఇప్పటికే ఏఐతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండా వాటంతటవే నాట్లు వేస్తున్నాయి, నీళ్లు పెడుతున్నాయి, కలుపు తీస్తున్నాయి, ఎరువులు వేస్తున్నాయి, కోతలు కోస్తున్నాయి. పంటను పైనుండి పర్యవేక్షించడం, క్రిమిసంహారకాలను చల్లడం లాంటి పనులను డ్రోన్లు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మేతకు వెళ్లే పశువులకు వాటి చెవుల వెనకాల చిన్న సైజు పరికరం అమర్చి సౌరశక్తితో పనిచేసే విధంగా పెడతారు. పశువు ఎక్కడ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఏ మేత తిన్నది అన్న విషయాలను ఇంటి నుంచే గమనించగలుగుతారు. మన దేశంలో ఏఐతో చేసిన కిసాన్ సువిధ లాంటి యాప్స్ రైతులకు సేవలందిస్తున్నాయి. వాతావరణ సూచనలు, వేసిన పంటకి ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం, పంట దిగుబడి పెంచడం, పంట అమ్ముకోవడానికి తోడ్పడడం వంటివి చేసి పెట్టే యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చదువు, ఉద్యోగం అన్నీ సులువే ఏఐతో. విద్య, ఉద్యోగం, పాలనా రంగం అసలు ఏఐ ప్రవేశించని రంగం అంటూ ఏదీ కనిపించడం లేదు. ఉద్యోగుల హాజరు నమోదు చేసే బయోమెట్రిక్తో మొదలుపెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు, ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకు పరిపాలనలో ఏఐ ఎప్పుడో ప్రవేశించింది. పిల్లలు బడికెళ్ళి చదువుకోవడానికి ఏఐతో ఏమిటి సంబంధం అనుకుంటే పొరపాటే. మన విద్యారంగంలో ఏఐ మార్కెట్ విలువ గతేడాది 75,000 కోట్లు, ఏటా 40% పెరుగుతుందట. ఆన్లైన్ చదువులు వచ్చాక తరగతి గదిలో టీచర్లు చెప్పాల్సిన పాఠాలు రకరకాల యాప్స్ ద్వారా ఫోన్లోకి చెప్పడానికి, ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు ఏఐ సాయం కీలకమవుతుంది. తప్పులు లేకుండా ఉద్యోగానికి దరఖాస్తు రాయడం ఎలా అన్న సందేహం వచ్చినప్పుడు గ్రామర్లీ లాంటి ఏఐ ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్ మనకు సహాయం చేస్తుంది. ఈ దశాబ్దం చివరికల్లా అదనంగా 1,000,000,000,000 రూపాయల విలువైన ఆర్థికోత్పత్తిని ప్రపంచానికి అందించగల సత్తా ఏఐకు ఉందని నిపుణుల అంచనా. నిప్పు, విద్యుత్తు ఎలాగైతే మానవజాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో అలాగే ఏఐని కూడా అంటారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మనిషి, యంత్రము చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు వచ్చేశాయి అన్నారాయన. కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు, మనిషి చేసే ఎన్నో పనులను అవి చేయగలుగుతున్నాయి.

కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకు కుడిభుజంగా మారనున్నదన్నమాట.

మరి ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మాయాజాలం ఈ అంశం గురించి శ్రీ చిన్నయోగిరెడ్డి గారి ప్రసంగం విన్నారు.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. సుప్రసిద్ధ తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, హేతువాది మరియు సామాజిక సంస్కర్త అయినటువంటి తెలుగు పత్రికా రంగంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన మార్గదర్శకునిగా, గద్య రచయితలలో అగ్రగణ్యునిగా నిలిచారు తాపి ధర్మారావు గారు. వీరి జయంతి నేడు. మన దేశంలో వీరి జయంతి సెప్టెంబర్ 19వ తేదీని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తాపి ధర్మారావు గారు 1887 సెప్టెంబర్ 19న ఒడిశాలోని బ్రహ్మంపూర్లో జన్మించారు. తాపి ధర్మారావు గారి ఇంటి పేరు వెనుక కూడా ఒక విచిత్రమైన కథ ఉంది. వీరి అసలు పేరు బండారు ధర్మారావు నాయుడు. వీరి పూర్వీకులు సైన్యంలో పనిచేసేవారు. బండారు వంశానికి చెందిన లక్ష్మణ అనే వ్యక్తి సైనిక ఉద్యోగం విరమించుకున్న అనంతరం తాపి పని అంటే భవన నిర్మాణ పనిలో స్థిరపడటంతో ఆ కుటుంబానికి తాపి అనే ఇంటి పేరు అలా స్థిరపడిపోయిందట. మద్రాసులోని ప్రసిద్ధ పచ్చయ్యప్ప కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు తాపి ధర్మారావు గారు. తాపి ధర్మారావు గారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప హేతువాది. నాస్తికులు సమాజంలో చేదునిజాలను నిలదీస్తూ ప్రజలలో చైతన్యపరచటానికి పత్రికలను వేదికగా చేసుకున్నారు. వారి సంపాదకత్వంలో కొండగాడు, సమదర్శిని, జనవాణి, కాగడ వంటి విప్లవాత్మక పత్రికల్లో గ్రాంధిక భాష స్థానంలో సరళమైన వాడుక భాషను ఉపయోగించాలంటూ ఉద్యమాన్ని లేవనెత్తారు. చూడక నమ్మనవారు ధన్యులంటారు, కానీ చూస్తేనే కదా అసలు విషయం తెలిసేది అని వాదించేవారు గనులు. వారిలో ఆ కోవకు చెందినవారే సుప్రసిద్ధ రచయిత తాపి ధర్మారావు గారు. తెలుగు నేలపై హేతువాదిగా పేరు పొందిన రచయితల్లో ధర్మారావు గారి స్థానం ప్రత్యేకమైనది. వారు ముక్కుసూటితనం చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ వారి కలం బలం తెలిసినవారు మాత్రం ధర్మారావు గారిని అభిమానించకుండా ఉండలేరు. ప్రతి విషయానికి ఏదో ఒక హేతువు ఉందని నమ్మిన తాపివారు దేవాలయపై బూతుబొమ్మలెందుకు అన్న అంశంపై పరిశోధన చేసి మరీ ఒక రచన చేశారు. ఆ రోజుల్లో ఆ పుస్తకం సంచలనం సృష్టించింది. ఆస్తికులు కూడా ఆయన రచనలో వెలుగుచూసిన నిగూఢ సత్యాలను చదివి ఆనందించారు. వారి కలం నుండి వెలువడిన పెళ్లి, దాని పుట్టుపూర్వత్వాలు, ఇనుప కంచెడాలు, పాతపాళి కొత్తపాళి, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ, సాహిత్య మురమురాలు తెలుగు పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించాయి. టాల్స్టాయ్ రాసిన అన్నాకరేనా అనే తెలుగులో అనువదించి తాపివారే. ఇక వారి జీవితగాథను వెలువడిన రాళ్ళు రప్పలు సైతం పాఠకులను మురిపించింది. తెలుగు సాహితీవనంలో తనవైన గుబ్బాళింపులను వెలజదిలిన తాపి ధర్మారావు గారు చిత్రసీమలోనూ తన కలం బలంతో మురిపించటం విశేషం. వారి సంపాదకత్వంలో సామాజిక శాస్త్రాలపై కళ్ళు తెరిపించే ఎన్నో అద్భుతమైన గ్రంథాలను

వారు రచించారు. విజయ విలాసం చెముకూర వెంకట కవి రాసిన విజయ విలాసానికి తాపీవారు రాసిన వ్యాఖ్యానం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇందుకుగాను 1971 సంవత్సరంలో వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. మీరు ఇంతవరకు ఇది తాపీ ధర్మారావు గారి జయంతి పురస్కరించుకొని కొన్ని విశేషాలు విన్నారు. భావల్హరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఆచార్య చిత్రం కోసం హారిక నారాయణన్ సాహితీ త్యాగంటి పాడింది, సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు భావలహరి ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. కార్యక్రమం ఇప్పుడు వినబోతున్న పాట రోగ్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడింది, సంగీతం సునీల్ కశ్యప్.

మీరు వింటున్నారు భావల హరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట రామ్ మిరియాల రోల్ రేడా పాడింది చిత్రం వాల్తేరు వీరయ్య సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

డోంట్ స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్.

don't stop dancing. Punagalu loading.

0: say don't stop dancing, Pona Kalu loading. Don't stop dancing, Pona Kalu loading. Hey, don't stop dancing, Pona Kalu loading. Hey, don't stop dancing, Pona Kalu loading.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట డాకు మహారాజ్ చిత్రం కోసం తమన్ వాగ్దేవి పాడింది, సంగీతం ఎస్ తమన్.

మీరు వింటున్నారు భావల హరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సీతారామ చిత్రం కోసం సుస్మిత నరసింహన్, ఫీచర్స్ని త్రియా సుష్మ పాడింది, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట రామ్ మిరియాల పాడింది చిత్రం, డీజే టిల్లు, సంగీతం శ్రీచరణ్

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: అలాగా అమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.
2: మీరు ఇంతవరకు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM పై విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 8:15. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
3: Letters to newly appointed youth at 20th Rozgar Mela this afternoon. Prime Minister Modi to inaugurate International Conference on the Future of Environment and Climate Dynamics in New Delhi today. India and Canada reaffirm their commitment to expedite comprehensive economic partnership agreement negotiations to further deepen economic ties. India ranks first in business climate among 41 global markets, reports Swedish Chamber of Commerce. India's software services exports surge 8.2% year-on-year to over $221 billion in 2025-26, says RBI. And 20th edition of Asian Games 2026 set to begin in Japan today. And now the news in detail. Prime Minister Narendra Modi will distribute more than 51,000 appointment letters to newly appointed youth in various government organizations at the 20th Rozgar Mela this afternoon through video conferencing. The Prime Minister will also address the newly selected candidates on the occasion. More details from our correspondent.
4: The 20th Rozgar Mela will be held at 45 locations across the country. The newly recruited candidates will be joining various ministries and departments of the Government of India, including Ministries of Finance, Railways, Home Affairs, Health and Family Welfare and Defence, among others. With the 20th Rozgar Mela, a total of about 12,75,000 youth will have received appointment letters. The Rozgar Mela reflects the government's continued focus on creating employment opportunities for the youth and ensuring their greater participation in the country's development journey. With Anupam Mishra, Shivang Mishra, Akashvani News, Delhi.
3: Prime Minister Narendra Modi will inaugurate the International Conference on the Future of Environment and Climate Dynamics today in New Delhi. The two-day conference is being organized by the National Green Tribunal. It will bring together environmental experts, judges of the Supreme Court and High Courts, and district court judges. Secretaries of various ministries and senior government officials will also participate in the event. Representatives from state judicial academies, state legal services authorities, state expert appraisal committees, state environment impact assessment authorities and state wetland authorities will attend the conference. The conference will provide a platform to discuss key environmental and climate challenges. These include gaps in policy formulation, implementation and enforcement. The conference will also explore ways to strengthen environmental governance and institutional cooperation. Statistics and Program Implementation Ministry has released labor market snapshot of selected districts. The district-level key labor market indicators were released by National Statistical Office for the first time. Around 57.8% of districts recorded female labor force participation rate, LFPR, of 40% or above.

ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. నల్లమల సాగర్కు కృష్ణమ్మ, ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం, అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్, విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్ వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో ఉత్తమ పనితీరు కనబర్చిన 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. మార్కాపురంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశేష సేవలు అందించిన 20 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ కింద ఒంగోలులోని సర్వజన ఆసుపత్రిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెల 12వ తేదీన విజయవాడ నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమంలో ప్రారంభించగా, ఒంగోలులో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్లోని ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ తెలిపారు. 29 బెంచ్లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్, 238 సివిల్, 3 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించామని అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఎస్ఐపిడిఏ పథకం కింద అందించిన 43 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఈ నెల 12వ తేదీన రాష్ట సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్కి రోజువారీ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులు, వయోవృద్దులు పై అంతస్తులకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని 222 పరిశ్రమలకు సంబంధించిన 16,60,00,000 రూపాయల రాయితీలను జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణ కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులు దిన్నే ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసేందుకు ఈ నెల 3వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మార్పులు, చేర్పులు, సవరణలకు మొత్తంగా 18,050 దరఖాస్తులు వచ్చాయి. మ్యాపింగ్, అక్షర దోషాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 196,341 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 181,542 మంది వివరాలను ఎన్నికల అధికారులు పునఃపరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టులోని నల్లమల సాగర్, కృష్ణా జిలాలతో కలకళ్లాడుతోంది. గత నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి సొరంగాల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం

0: నిర్దితమే. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని 2 సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల నుంచి నల్లమల సాగర్లోనికి పంపుతున్నారు. పొగాకు రైతులకు 94 కోట్ల రూపాయల బోనస్ అందించడానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పొగాకు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం పొగాకు బోర్డు పనిచేస్తోందని బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మీరింతవరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.8 FM, హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ STD కోడ్ 0859.

0: 10 లక్షల లాటరీ నాకా.
1: ఇన్నటి హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొదటి కాల్ ఎవరో చూద్దాం. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామం నుండి మాడబోయి సత్యనారాయణ మేడం.
1: సత్యనారాయణ గారు, మరి రోజు సాటర్డే మహిళలకు ప్రత్యేకం కదండి?
2: అవునా మేడం?
1: పర్లేదండి, ఇంట్లో అమ్మగారు కానీ మీ శ్రీమతి గారు కానీ ఉంటే పరిచయం చేయండి మాకు.
2: నేను ఇంటికాడ లేను మేడం.
1: ఓకే,
2: తెలియదు నాకు ఈ మహిళలది అని ఈరోజు.
1: అవునండి, సాటర్డే మహిళల కోసం ప్రత్యేకంగా అండి. ఈ ఒక్కరోజే కదండి, మిగతా అన్ని రోజులు మీరు చేసే మీరు మాట్లాడుతున్నారుగా, మీకు అవకాశం ఉంది కదా, ఈ ఒక్కరోజు వాళ్ళకి అవకాశం అంతే.
2: ఓకే ఓకే మేడం, మరి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దాం మేడం మరి.
1: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ టైం మాకు మీ శ్రీమతి గారిని కానీ అమ్మగారిని కానీ మాకు పరిచయం చేయండి తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: ఓకే మేడం, ధన్యవాదాలు.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో మేడం, వందనాలు మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నాగిరెడ్డిపల్లి నుంచి బొద్ద కొండమ్మ మేడం నా పేరు.
0: కొండమ్మ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. మీరు నీ పేరు ఏం పేరు మేడం?
0: నా పేరు శైలజ అండి.
1: శైలజ.
0: చెప్పండి కొండమ్మ గారు, ఈరోజు ఏ చిత్రం నుంచి పాటు విందాం?
1: ఏ చిత్రం? జీవన జ్యోతిలో మేడం.
0: ఓకే,
1: జీవన జ్యోతిలో అమ్మ అనే పిల్లాడు పాడతాడు చూడు ఒక పాట, ఇక్కడ అక్కడ దాక్కున్నావు అమ్మ అని. ఇక్కడ ఎక్కడ దాక్కున్నావు తెలుసుకో అనే పాట అమ్మా.
0: ఓకేనండి, వచ్చేస్తుంది పాట వినేద్దాం.
1: ఓకే మేడం. ఓకే, వందనాలు వందనాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఇలానే కాల్ చేస్తుండండి, థ్యాంక్ యూ.
1: ఓకే, పాట అంతా పూర్తయి మేడం.
0: ఓకేనండి, వచ్చేస్తుంది పాట వినేద్దాం.
1: ఓకే.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఇదో అక్క నీ వచ్చిన పాట కూడా పేల ఆడాలి గణించింది మాట్లాడు మాట్లాడు మంచి పాట.
0: హలో
2: హలో
0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నాకు రా తెలియదు అన్నావు నాకు తెలియదు.
0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? కోటేశ్వర్ గారు బాగున్నారా?
3: బాగున్నారా?
0: చెప్పండి కోటేశ్వర్ గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం.
0: కార్యక్రమాలను వింటూ ఉంటారా?
3: వింటుంటాం. బాగుంటాయి మేడం ప్రోగ్రామ్, బాగా చెప్తున్నారు.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాటు విందాం?
3: అన్నమయ్య సినిమాలోంచి ఒక మంచి ఏదైనా మంచి సాంగ్ ఇవ్వండి.
0: అన్నమయ్య చిత్రం నుంచి ఏ పాట అయినా పర్లేదండి?
3: ఏ పాట అయినా పర్లేదు మేడం.
0: ఓకేనండి, వచ్చేస్తుందండి పాట వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ మేడం.

0: ఎల్ఐసి మీ జీవితంలో పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడి కోడ్ 0859. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు లీలావతి మేడం.
3: లీలావతి గారు?
4: అవును మేడం.
3: ఎలా ఉన్నారండి?
4: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
3: చాలా బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
4: కొత్తపల్లి మేడం.
3: కొత్తపల్లి? ఏంటి కొత్తపల్లి వాళ్ళంతా దాడి చేశారు ఈరోజు?
4: ఎవరు చేయట్లేదు కదా మేడం, ఇప్పుడు అందరూ మానుకున్నారు మేడం.
3: అవునా? కొత్తపల్లి వాళ్ళకి మీకు లైన్ కూడా బాగా కలుస్తుందండి?
4: కలుస్తుంది మేడం, అంటే లైన్ ఏ ఊరికి కలదు మేడం.
3: బాగా ట్రైన్
4: అనుకుంటే 100 సార్లు కాల్ చేయాలి మేడం.
3: అవునండి, మనకి మరి శ్రోతలు
4: కాల్ కలిసేది.
3: శ్రోతలు కూడా మరి శ్రోతలకు కూడా మళ్ళీ అవకాశం ఇవ్వాలి కదండి, కొత్త శ్రోతలను పరిచయం చేస్తూ ఉండాలి. కొంత మీరు విరామం తీసుకున్నారంటే మన కొత్త శ్రోతలు కూడా వచ్చేస్తారు, వాళ్ళు మీరు అందరం కలిసి మనం పాల్గొనొచ్చు.
4: అందుకనే ఇప్పుడు ఎవరు కానీ చేయట్లేదు మేడం.
3: ఓకేనండి, థ్యాంక్ యూ అండి. అందరు మీలాగే ఆలోచించాలండి, కొంత విరామం తీసుకున్నారంటే మనకు కొత్త వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ.
4: అవును మేడం, అది తిప్పరాంతకుంట మేడం, సంవత్సరం నుంచి ఫోన్ కలుసుంటేదంట మేడం. తెలిసాడు
3: ఓకే,
4: మొన్న వచ్చాడు మేడం. ఎఫ్ఎం నెంబర్ చెప్పమని నా గారికి.
3: తప్పకుండా కలుస్తుందండి, కలవకుండా ఏముండదండి, తప్పకుండా కలుస్తుంది. కాకపోతే మనకు శ్రోతలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి మనకు లైన్ కొంచెం బిజీగా ఉంటుంది అని. తప్పకుండా
4: కలుస్తుంది.
3: చెప్పండి మ్యామ్, మరి ఈరోజు ఏ పాట విందాం?
4: పెళ్లి కానుక మేడం.
3: పెళ్లి కానుక

0: जय तो बाप दी।
1: जगपति बाप दी।
0: हाँ
1: జగపతి బాబుది పెళ్లి కానుక,
0: ఇందే మేడం,
1: పెళ్లి పీటలు కదండి అది. జగపతి బాబుది పెళ్లి పీటలు, పెళ్లి పందిరి.
0: పెళ్లి కానుగ్గానుంది మేడం.
1: మన దగ్గర లేదండి పెళ్లి కానుక, ఏ అన్నారు, ఒక్కటే ఉందండి.
0: అది కానుంది కాని మేడం, రాలేదేమోలే.
1: ఇంకా వేరే ఏదన్నా కోరుకుంటారా?
0: పుట్టినిల్లు మెట్టినిల్లు మేడం, అది కాని భానుచంద్రుది మళ్ళా మధుబాల.
1: ఓకే, ఆ చిత్రాన్ని చేపట్టండి.
0: అందులోనా ప్రేమ ఉయ్యాల హాయ్ జంపాన ఒకరికి ఒకరుండగానే సాంగ్ మేడం.
1: లేదండి మన దగ్గర అది ఒక్కటే ఉందండి.
0: లేదా మేడం?
1: లేదండి. ఇంకా వేరే ఏదైనా చిత్రం కోరుకోండి.
0: వేరేగా ఘరాన అల్లుడు మేడం.
1: ఘరానల్లుడు. ఏంటండి ఈరోజు మీరు అడిగిన పాటలు ఒక్కటి ఓపెన్ అవ్వట్లేదు.
0: లేదా మేడం?
1: ఘరానల్లుడు కూడా లేదండి. ఘరానా బుల్లోడు, ఘరానా దొంగ, ఘరానా మొగుడు ఉంది.
0: అవునా మేడం?
1: మీకు ఈరోజు దిష్టి తగిలేసిందండి. మీరు అడిగింది ఏది ఏది ఓపెన్ అవ్వట్లేదండి. తప్పదండి, ఇంకోటి కోరుకోవాల్సిందే.
0: ఓటే సూర్యవంశం లే మేడం.
1: సూర్యవంశం, ఆ చిత్రాన్ని చేపట్టండి.
0: ఇళ్ళకిళ్ళ నవ్వు కోవిల కోసం వస్తుంది మధుమాసం.
1: ఓకేనండి, వచ్చేస్తుందండి. మీరు అనుకున్న మధుమాసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండీ. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ మేడం.

0: பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి వారు మాట్లాడుతున్నారు
4: హలో
3: హలో చెప్పండి
4: సోమవారంలో గాలివారం పాటై
3: మీ పేరండి
4: సోమవారంలో గాలివారం పాట
3: మీ పేరండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
4: గార్లదిన్న సుబ్బమ్మ
3: గార్లదిన్న నుంచి మాట్లాడుతున్నారు ఓకేనండి సుబ్బమ్మ గారు మీరు అడిగిన పాట వచ్చేస్తుంది వినేద్దాం థ్యాంక్ యూ అండి ఇలానే కాల్ చేస్తుండీ థ్యాంక్ యూ

0: చెప్పులేని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకాట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర గారు మరియు పి వెంకట చలపతి గారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఓం నమో వెంకటేశాయ.
2: యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చిత సంస్తుతః తేభ్యో య ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః శ్రీమద్వేంకటభూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయామనే ఒక ధాతుతో నిష్పత్తి అయి అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం. కానీ తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తను మనకు దర్శనమిస్తూ తన ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన విధంగా ధర్మ సంస్థాపన కొరకు, అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా తను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తం త్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో అప్పుడు వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తతోభవాననుపముత్తమం తతోభవద్ దస్తగతం దిదే సుతాహ సుధాభరం కలశం చాపచహురుహు, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పించారో దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాపజనేషు ధర్మ ఇది త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్ కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమాం. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎందుకంటే సర్వశక్తిమంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా

0: మాత్రం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడుంటే, తతో భవాన్ అనుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఖలం జాంబూనదాంబాంబర్భత్ సుమధ్యమం బృహన్ నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్తసారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే, ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంతఃసౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఇలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు. సమస్త సారం, ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖదుఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు. వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు. అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహినీ కృష్ణులు యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ, తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని, సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం ఆపద మొక్కలవాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణస్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో, ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అక్కడ ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే, భగవంతుడి అధీనంలో ఉంది, కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే, పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదార

బింబములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్నిస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం విచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని పాలించవచ్చనేడు. ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్నదొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానస చోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసారి దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అనంటే, వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే, తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్ర స్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్నదొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే సిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామక్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలనేటటువంటి

0: కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానం అనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్నదొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతప పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యగా మృత్యుం తీర్త్వా అవిద్య నుండి ఈ మృత్యువనగా పుట్టడము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమష్టుతే దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు. ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మనక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి

0: అటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలు ఉన్నాయో వాటిని ప్రచారం చేయండి. భస్మీభూత స్థితేహస్య పునరుత్థాపనం కుతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయే ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహశాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్ష ప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతుంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని అనే ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమతనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి రాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు, తన ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రము అనగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయ్యే తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయ్యే తను ఆవిష్టుడై ఆ అమృతమథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెను పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్ నవే నిజ మనోభీష్టం దిశామీతి యహ సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్ మహేశ రజత గ్రామ శ్రీయోలంకృతి కర్మందీశ్వర భక్తి బంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభు. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం, ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకట

ఉపదేశాయ శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్యదర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాత దేవేరులున్ నిజ పట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజఛత్రాదిక లాంఛనంబుల భళా వ్యాఖ్యాళిగా వించుచున్ నిజ భక్తాళికి దర్శనం.

0: ఉత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాది దేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్త కోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయ్యే అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆ పరమాత్మని అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమనీ కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితమంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునొకండు, కేవలం నీ దయచేత నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా కావాల్సింది ఏమిటయ్యా అనంటే, నీ పాద సంసేవనాసక్తియే కాక జంతు తదికిన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్ని ఇస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆలయం. ఈ అంశం గురించి శ్రీమతి టి పద్మగాయత్రి గారి ప్రసంగం.
1: వాణి మార్కాపురం శ్రోతలకు నా నమస్కారములు. మానవులకి ఎన్ని భౌతిక సంపదలు ఉన్నా శరీర ఆరోగ్యానికి మించినది లేదు. భౌతిక సంపదలతోటి సౌఖ్యము సౌకర్యాలు అమర్చవచ్చు, కానీ అవి ఉన్నప్పటికీ ఆరోగ్యం లేనట్లయితే ఏమీ లేనట్లే. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం అని భావిస్తున్నారా? వాస్తవ అర్థంలో చూసుకుంటే శరీరంతో పాటు మానసిక, సామాజిక, సాంస్కృతిక ఆరోగ్యం ఇవన్నీ కూడా విస్తృత అర్థంలో ఆరోగ్యం కిందకే వస్తాయి. జబ్బుపడ్డ వ్యక్తి మాత్రమే అనారోగ్య వ్యక్తి కాదు. అతని ప్రవర్తన బాగోలేకున్నా, సమాజంలో కలవలేకపోయినా, సాంస్కృతిక సమతుల్యతతో ప్రవర్తించకపోయినా ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లే లెక్క. ఆరోగ్యవంతమైన వ్యక్తి కుటుంబానికి, గ్రామానికి, దేశానికి శక్తి అవుతాడు. ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రులకు బయలుదేరుతాము. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆసుపత్రికి వెళ్తుంటాము. అనారోగ్యానికి గురి కాకముందే జాగ్రత్త పడటం మంచిది. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి చిన్నదానికి కొంతమంది భయంతో రోగాన్ని పెద్దది చేసుకుంటారు. ఎక్కువగా లేనిది ఊహించుకుంటూ అనారోగ్యానికి గురి అవుతారు. చాలా అనారోగ్యాలు మనం ఇంట్లోనే నివారణ చేయవచ్చు. మన ఇల్లే ఒక వైద్యశాల, మన వంటి ఇల్లే పెద్ద చికిత్సాలయం. మన వంటగది కేవలం వండి వార్చడానికే కాదు, అనేక ఔషధాలకు నిలయం. దేహంలో చోటు చేసుకునే ఎన్నో అనారోగ్యాలకు నివారణకు చికిత్సలు అన్నీ పోపు దినుసులతోనే చేయవచ్చు. ఔషధాల నిలయమైన మన పోపుల పెట్టెతో తగ్గించుకునే కొన్ని అనారోగ్య సమస్యలను తెలుసుకుందాం. వంటగదిలో ఉండే పదార్థాల విలువ తెలుసుకుంటే అనారోగ్యం దరికే చేరదు. కానీ మనకంత అవసరమని అనిపించదు. వంట చేయాలంటే చాలు, మన చేతిలో ఉండేది ముఖ్యంగా పోపుల పెట్టే. ప్రతినిత్యం పోపుల పెట్టెను, అందులోని దినుసులను వాడుతూనే ఉంటాము. కానీ ఏదో పూర్వకాలం నుండి పెద్దలు వాడుతున్నారు కనుక వాడతాం. తప్ప పోపుల పెట్టెలోని పదార్థాల గురించి, వాటిలో దాగి ఉన్న ఔషధ గుణాల గురించి పెద్దగా పట్టించుకోము. ఏదో మొక్కుబడిగా పోపు పెట్టాలి, అందుకు ఇవి వేయాలి అన్నట్లు వేస్తున్నారు. కానీ వీటిలో దాగి ఉన్న ఔషధ గుణాలను గురించి పట్టించుకోరు. ఒకసారి ఆ ఔషధ గుణాలను తెలుసుకుంటే పోపు దినుసుల వాడకాన్ని మరింత పెంచుతాము. శ్రద్ధగా కూరల్లో వేస్తాము. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుంటాము. మరి అవి ఏమిటో విందామా? పోపుల పెట్టె కాదు ఇది, ఆరోగ్యపు చిట్టా. గుండెకు నేస్తం వెల్లుల్లి. పచ్చి వెల్లుల్లి తినడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్బినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీఆక్సిడెంట్ ఇందులో మెండుగా ఉన్నాయి. ఆవాలు. ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది. జీర్ణశక్తికి జీలకర్ర జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డిహైర్ అనే

మీరింతవరకు తిరుపతిలో జరుగుతున్న శ్రీవారి సాలకాట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలైన కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

పరిమళం లాలాజల గ్రంథులను క్రియాశీలం చేస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది, శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర పొడిని రోజు చిటికెడు రాత్రిపూట తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు నివారించవచ్చు. పైత్యానికి విరుగుడు అల్లం. అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం చెబుతుంది. వికారం, వాంతులు, విరేచనాలను అరికట్టడంలో అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాల వలన వచ్చే కడుపు నొప్పిని సైతం అల్లం నివారిస్తుంది. పసుపు యాంటీబయాటిక్ అని ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ నిర్ధారించిన ముఖ్య ఔషధం. పూర్వకాలంలో వంట చేసేటప్పుడు కూరలలో ఉపయోగించటమే కాకుండా వంట చేసే ముందు చేతులను పసుపు నీటిలోనే కడుక్కునేవారు. ఆడవాళ్లు ఎక్కువగా నీటిలో పనిచేస్తారు కాబట్టి కాళ్లకు పసుపు రాసుకునేవారు. పసుపు రక్తశుద్ధికి, కాలేయం, కంటి వ్యాధులకు, గాయాలు మానుటకు, వాపులతో కూడిన నొప్పులకు, ఇలా ఎన్నో వాటికి ఔషధంగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. నీటిలో పసుపు పొడి వేసి మరిగించి ఆవిరి పడితే జలుబు దగ్గుకు మంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్జుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బెణికినప్పుడు నొప్పికి, గాయాలకు కీళ్ళ వద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది. దెబ్బ తగిలి రక్తం కారేటప్పుడు పసుపు అద్దితే రక్తం కారటం ఆగుతుంది. చక్కెరను నియంత్రించే పరమ ఔషధం దాల్చిన చెక్క. ఇందులో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ స్థాయిని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. శ్వాసకు మేలు లవంగాలు. లవంగాలలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంతరక్షణను ఇస్తాయి, నోటిని, శ్వాసను తాజాగా ఉంచుతాయి, హృదయానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు. దగ్గు జలుబును నివారిస్తుంది. వీటి కషాయం శరీరానికి మంచి ఔషధం. నల్ల మిరియాలు. ఘాటుగా ఉండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడుతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాల పొడి వేసుకొని త్రాగితే ఋతుక్రమ సమయంలో వచ్చే ఇబ్బందుల నుంచి స్త్రీలు ఉపశమనం పొందుతారు. జలుబు, గొంతు నొప్పికి వేడి పాలల్లో మిరియాల పొడి బెల్లంతో కలిపి త్రాగటం వలన మంచి ఫలితం లభిస్తుంది.

గొంతు సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ధనియాలు కాచి చల్లార్చిన నీటిలో ధనియాల పొడి వేసి 2 గంటలు నానబెట్టి తాగిస్తే విషజ్వరం ఇట్టే తగ్గుతుంది. జలుబు దగ్గు అరుగుదలకు కషాయము చాలా మంచిది. మెంతులు పచ్చి మెంతుల పొడి ప్రతిరోజు 10 లేదా 15 గ్రాములు తింటే మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది. ప్రసవం అనంతరం వచ్చే నొప్పులు మెంతులు వేయించి బెల్లంతో కలిపి ఇస్తే తగ్గుతాయి. బాలింతలకు పాలు కూడా బాగా పడతాయి. మెంతులలో చక్కెర కలిపి తినిపిస్తే బరువు తక్కువగా ఉన్న పిల్లలు బరువు పెరుగుతారు. మెంతులు నూరి తలకు పట్టిస్తే చుండ్రు పోవడమే కాక శిరోజాలు బాగా పెరుగుతాయి. రక్తపోటు ఉన్నవారు మెంతులు రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. ఋతుక్రమ సమయంలో ఆడవాళ్ళు మెంతులను తినడం వలన కడుపు నొప్పి తగ్గుతుంది. మెంతులు 1 చెంచా పెరుగుతో కలిపి తినడం వలన విరేచనాలు తగ్గుతాయి. బంకపడటం కూడా తగ్గుతుంది. గసగసాలు గసగసాలను 1 గంట వేడి నీటిలో నానబెట్టి తాగితే తలనొప్పి తగ్గుతుంది. మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు ఈ కషాయం పుక్కిలిస్తే వాపు నొప్పి తగ్గిపోతుంది. ఏలకులు ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది. అందానికి ఆరోగ్యానికి కుంకుమ పువ్వు. ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి రంగు సువాసన కోసం వాడే కుంకుమ పువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. అందుకే గర్భిణీలకు కుంకుమ పువ్వును ఇస్తారు. వాము మన గుండె కణాలు రక్త కణాలలోకి కాల్షియం చేరకుండా అడ్డుకొని రక్తపోటును బాగా తగ్గిస్తుంది. వాములో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ యాంటీ మైక్రోబయల్ గుణాలు ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తాయి. జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆస్తమాతో బాధపడే వారికి కూడా వాము ఎంతో ఉపయోగపడుతుంది. వాము నీటిని ప్రతిరోజు త్రాగటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అజీర్ణం ఉబ్బరం నివారిస్తుంది. కడుపు నొప్పికి సత్వర నివారణ వాము వలన కలుగుతుంది. మినప్పప్పు మినప్పప్పు వెన్నుపూసకు బలాన్ని ఇస్తుంది. అంతేకాదు మినపలో ఉండే విటమిన్లు ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి. ముగింపు. మన పూర్వీకులు మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వంటింట్లో ఏమేమి ఉండాలో అవన్నీ 1 పెట్టెలో ఉంచే సాంప్రదాయం పెట్టారు. అంతేకాదు మనం పోపుల పెట్టె తీయగానే అందులో నుంచి వచ్చే వాసనే సగం రోగాలను నయం చేస్తుందట. అలాంటిది వీటిని ప్రతిరోజు మనం కూరలకు పోపుగా పెట్టడం వలన డాక్టర్కు దూరంగా ఉండవచ్చు. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించకుండా ఈ పోపుల పెట్టెలోని వాటితో చాలా రోగాలు నయం చేయవచ్చు. పోపుల పెట్టే కాదు ఇది,

0: ఆరోగ్యాల చిట్టా డాక్టర్ చేతిలో ఉండే మందుల పెట్టె కంటే గొప్ప ఔషధం. ఒక్కొక్కసారి ఒక చిన్న సలహా జీవితంలో గొప్ప మార్పుని తెస్తుంది. అట్లాగే పోపుల పెట్టె చిన్నదే అయినా పెట్టెలో ఉన్న ఔషధాలతో జీవితకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యాధులను దూరం చేసే దివ్యమైన ఔషధం. నేటి సమాజంలో వీటిని కూడా రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. కల్తీ కలిపిన జీలకర్ర, ఆవాలు, మిరియాలు, గసగసాలు మొదలగు వాటి బదులు వాటి స్థానంలో వాటిలాగా ఉండే వాటి కోసం పెయింటు, ఐరన్ ఆక్సైడు, రెడ్ ఆక్సైడు, బ్లాక్ ఆక్సైడు పటికతో పాటు పలు రసాయనాలు వాడుతున్నారు. కల్తీ చేసిన మసాలా దినుసులు తినడం వలన క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులతో పాటు నాడీ జీర్ణ వ్యవస్థ క్రమంగా దెబ్బతింటుందని వైద్యులు సూచించారు. మనిషి తన స్వార్థం కోసం సంపాదనే ధ్యేయంగా ఆహార పదార్థాలు కల్తీ చేస్తూ మానవ జీవన ప్రమాణాన్ని, ఆయుష్ తగ్గడానికి కారణమవుతున్నాడు. ఇటువంటి కల్తీ దినుసులు లేకుండా ఆరోగ్య సంస్థ వారు నిఘా పెట్టి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటే అద్భుతమైన ఔషధం పోపుల పెట్టే అవుతుంది. అప్పుడు వంటిల్లే ఆరోగ్యాలయం అవుతుంది. పోపుల పెట్టే ఆరోగ్యాల చిట్టా ప్రథమ చికిత్స పెట్టె కంటే పోపుల పెట్టే నివారణల చిట్టా. తెలుసుకున్నారు కదా, మన ఆరోగ్యం మన వంటింట్లోనే. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా జీవించండి.
1: ఇంతవరకు వంటిల్లే ఆరోగ్యాలయం ఈ అంశంపై శ్రీమతి టి పద్మగాయత్రి గారి ప్రసంగం విన్నారు. కరుకులు ఇప్పుడు విందాం సినీ గీతాలు.

తరగడి జాం.

మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.8 FM సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం ఈ వారంలో యెమెన్ ఎర్ర సముద్ర ప్రాంతాలకు మరింత విస్తరించింది. ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు సాగడం, బాబ్ అల్మందబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాలపై తమ నియంత్రణను పెంచుకోవడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగించింది. బాబ్ అల్మందబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే కీలక సముద్ర మార్గం కావడంతో అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముంది. హౌతీ దళాల పురోగతితో సౌదీ అరేబియా భద్రతా పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16న సౌదీ యుద్ద విమానాలు యెమెన్లోని హౌతీ స్థావరాలపై దాడులు చేయగా హౌతీలు కూడా సౌదీ నగరాలను, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కా సమీపంలో హౌతీలకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. యెమెన్కు చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ డ్రోన్ మక్కా సమీపం వరకు దూసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే అడ్డుకొని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇది హౌతీల పనేనని ఆరోపిస్తూ మక్కాలోని రెండు పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. మంగళవారం సాయంత్రం డ్రోన్ను గుర్తించిన సౌదీ రాయల్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని కూల్చివేసినట్లు సౌదీ కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాల్కీ తెలిపారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి ప్రయత్నించారన్న ప్రచారంపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. మక్కా సమీపంలో జరిగిన దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా నగరంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇకనైనా దాడులు ఆపాలన్నారు.
1: On Saudi Arabia, which we have condemned. We are deeply concerned also with the escalation in the situation that we see in the Red Sea region. We have condemned the attack on the Saudi sovereign territory, including on civilian infrastructure and economic assets. I would say that such attacks, they undermine regional stability and threaten freedom of navigation through the Strait of through the Babel Mandeb and these are obviously unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region. Having said that, let me say that we continue to receive energy supplies from that part of the world.
0: ఇక యెమెన్లో పెరుగుతున్న హింస కారణంగా పెద్ద సంఖ్యలో ఆ దేశ ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నాటికి గత 2 వారాల్లోనే కనీసం 1,12,000 మంది యెమెన్లో అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మంది సముద్ర మార్గంలో జిబౌటీకి చేరుకున్నారు. ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్రతరమైన ఘర్షణల కారణంగా ప్రజలు భద్రత కోసం తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నారు. జిబౌటీకి చేరుతున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో అక్కడి ఆరోగ్య విద్యా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. బాబ్ అల్మందే ప్రాంతానికి హౌతీల పురోగతి ఒకవైపు మానవతా సంక్షోభాన్ని, మరోవైపు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లోనూ ఒత్తిడి కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురు తరలించే కీలక పైప్లైన్లో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని, ఆ పైప్లైన్ను త్వరగా పునరుద్ధరించలేకపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4% వరకు తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సౌదీ అరేబియా ఒమన్ మార్గంగా అదనపు చమురు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమెరికా అంచనాలకు తగ్గట్లుగా ఉంటేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకుంటామని, లేదంటే ఎలాంటి చర్చలకు తావులేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని చెప్పారు. కానీ తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అమెరికా అంచనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు.
2: Well, hopefully we're toward the end of the

0: war. They want to make a deal, and we'll see how that works out. They're very much wanting to make, Iran is very much wanting to make a deal. We'll see how that works.
1: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల అధినేతలతో వచ్చేవారం డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగే ఈ భేటీ ప్రాంతీయ భద్రతకు అత్యంత కీలకంగా మారింది. రష్యాపై ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం పొందడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో అది చట్టంగా మారనుంది. 2024 అత్యవసర సహాయ ప్యాకేజ్ తరువాత యుక్రెయిన్ కు అమెరికా నుండి తగినంత సహాయం అందలేదు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. అయితే ఈ బిల్లులో ఇరాన్పై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరో 5 ఏళ్ల పాటు పొడిగించే నిబంధనను చేర్చారు. దీంతో డెమోక్రటిక్ వర్గాల నుంచి కూడా ఈ బిల్లుకు ఊహించిన స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా ఆగస్టు 7వ తేదీన సెనేట్ ఈ బిల్లును 86-11 భారీ మెజారిటీతో ఆమోదించగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా 262-159 ఓట్ల తేడాతో దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా రహస్యంగా రష్యా ఇంధన ఎగుమతులను కొనసాగిస్తున్న నౌకల సమూహాన్ని ఈ బిల్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకోనుంది. రష్యా సైనిక చర్యలకు ప్రధాన వనరుగా ఉన్న ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులోని అత్యంత కీలక విషయం ఏంటంటే రష్యా నుంచి పెట్రోలియం లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన 5 దేశాలపై అమెరికా అధ్యక్షుడు ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించవచ్చు. ఇక మరోవైపు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ గడువును మరో 7 ఏళ్ల పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా, చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా వీటో అధికారాలున్న ఈ 2 దేశాలు గురువారం జరిగిన ఓటింగ్లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగ్గా ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా రష్యా, చైనా దేశాలు వీటో అధికారాన్ని వాడుకోగా సోమాలియా, పాకిస్తాన్లు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. యుక్రెయిన్కు మద్దతిస్తున్న నాటో దేశాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో హైబ్రిడ్ దాడులకు పాల్పడే అవకాశముందని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. యుక్రెయిన్కు మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రష్యా చర్యలకు పాల్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటో దేశాల మధ్య సమన్వయం, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, ఏఐ చాట్బాట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాల్లోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, చాట్బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లెన్ ప్రకటించారు. బుధవారం స్ట్రాస్బర్గ్ లో జరిగిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. పిల్లలను ఆన్లైన్లో రక్షించాల్సిన అవసరం పెరుగుతోందని, పిల్లలను ఆకర్షించేలా రూపొందించే వ్యసనపరమైన ఫీచర్లను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు మరింత తీవ్రమైన కాంటెంట్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
2: No social media under the age of 13. No personal account under the age of 15. That means from 13 to under 15, only mini accounts set up and supervised by parents or guardians with limited features and time restriction to 1 hour a day. And between 15 and 18, safe design will be an obligation for the platforms. Day and night, parents see the costs. Loss of sleep, anxiety, even self-harm. And in a growing number of cases, even fatal tragedies. I am aware that many perceive the power of big tech as overwhelming and impossible to roll back. I disagree. We do not have to accept addictive features. We do not have to accept children being drawn into ever more extreme content. We do not have to accept that girls have their photos used for AI-generated sexualized images.
1: అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా సోషల్ మీడియా ప్రభావం నుండి తమ దేశానికి చెందిన పిల్లలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని ఏకీకృతం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

0: ఏఐ భద్రత విషయంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ భద్రత విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏఐ సాంకేతికత అభివృద్ది దానివల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని, సాంకేతిక దిగ్గజాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను మనం విస్మరించలేమన్నారు. ఏఐ ముప్పుల నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం కూడా తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
1: Let me say a final word about rising concerns regarding the advance of artificial intelligence. AI has enormous potential to accelerate sustainable development, enhance learning, strengthen health systems, boost climate resilience, and so much more. But a growing number of those building it are sounding the alarm, warning that development is racing ahead of our understanding of the risks. Some call for a pause, many call for guardrails. And we cannot afford to ignore concerns that have been raised, especially by those on the front lines of the development of AI. Governments must assume their responsibilities. It is the first responsibility of any government to protect its citizens, including from the threats of artificial intelligence. National action is essential. But global coordination is also indispensable. Because AI does not stop at borders, and neither do its risks. Voluntary pauses that are isolated, unverifiable, and unevenly applied will not address the problem.
0: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రపంచ శక్తులే సభ్యులుగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. 15 దేశాలతో కూడిన భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అధికార పంపిణీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా కాకుండా ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి నిర్మాణం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బ్రిక్స్ కూటమిని ప్రస్తావిస్తూ ప్రపంచం మారుతోందని, కొత్త శక్తులు ఆవిర్భవిస్తున్నాయని గుటెరెస్ పేర్కొన్నారు. అధికార ప్రభావాల పునర్విభజన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద బిల్లుకు అనుకూలంగా 93 మంది చట్టసభ సభ్యులు ఓటేయగా 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు మరింత చేరువైంది. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వాగతించారు. దక్షిణాఫ్రికాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మినీ బస్సులు మరొక వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేప్టౌన్ నగరానికి తూర్పున సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ ఆల్బర్ట్ లియుగామ్కా పట్టణాల మధ్య ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఇటీవల సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1410కి చేరింది. మరో 6,100 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ ను ఓడించి జ్వెరెవ్ తన 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను దక్కించుకున్నాడు. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్ గా జ్వెరెవ్ నిలిచారు. ఇక మహిళల సింగిల్స్ లో ఎలెనా రిబికానా విజేతగా నిలిచారు. ఫైనల్లో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న బెలారస్ క్రీడాకారిణి అరేనా సెబలెంకను ఓడించి రిబికానా తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ ను సాధించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కూడా అందుకున్నారు. ఇక పురుషుల డబుల్స్ లో అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్, బ్రిటన్ కు చెందిన నీల్స్ కుప్స్కీ జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ విజేతగా నిలిచింది. ఆసియా మహిళల టీ20 క్రికెట్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో సెప్టెంబర్ 13 జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు.

0: వ్యాఖ్యానం డివి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అంతా మన మంచికే ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం మొన్న భారవేల ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 స్వచ్ఛవాయు సర్వేక్షణలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది అని చెప్పి. సో ఎవరెవరు మెసేజ్లు పంపించారో చూసేద్దాం. శివ శ్రీఫణి గారు దేశాయిపేట మేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జాండ్రపేట నుంచి పంపిస్తున్నారు హరికృష్ణారవి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఆర్జే దీపు మేడం గారు అంటూ పంపించేస్తున్నారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎస్పీ రామకృష్ణ కృష్ణవేణి భవానీనగర్ అనంతపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ పంపించేస్తున్నారు కిషోర్ కుమార్ గారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే శుభోదయం అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపిస్తున్నారు అనమాట తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఎనివే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందిగాయపల్లి గ్రామం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026 స్వచ్ఛ వాయు సర్వేక్షణలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం లక్నో అనమాట. సో లక్నో ఇస్ ద రైట్ ఆన్సర్. సో హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2026లో జల సంచయ్ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో జల సంచయ్ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది. సో దీనికి కనుక మీకు అంత తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814 అండి. ప్రతి మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువ రాజీ దీపు. సో హర్వీళ్ళు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో జల సంచయ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని చెప్పి అడిగాను. సో ఎవరెవరు ఆన్సర్ పంపించారో చూసేద్దాం. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ ఇందుపూర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ గారు పంపిస్తున్నారు, ఆ దీపు గారు అంటూ పంపించారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదనమాట. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోచి సక్కుబాయి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి వేమనపాడు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అలాగే హాయ్ మ్యామ్ అంటూ జందర్పేట నుంచి పంపిస్తున్న జాండ్రపేట నుంచి హరి కృష్ణ రవి గారు, మీ పేరైతే మెన్షన్ చేయలేదు బిఫోర్ మెసేజ్లో నుంచి నేను చదువుతున్నాను. సో ప్రతిసారి మీరు మెసేజ్ చేసేటప్పుడు మీ ఊరు పేరు డెఫినెట్గా మెసేజ్ చేయండి. ఎనీవే మీరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం దీపు బంగారు తల్లి అంటూ ఆన్సర్ పంపించేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్

ఎవరు అంటే గనక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ శుభోదయం దీపు గారు అంటూ కొనకండ్ల రామణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. చాలా పెద్ద ప్రశ్న సరిగ్గా వినలేకపోయాము అంటూ పంపించేశారనమాట. ఎనివే మరి నేను మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు చదువుతాను. నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు ఏంటో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ మెసేజ్ ఏమో రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు, మళ్ళీ సెకండ్ మెసేజ్లో రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు అనమాట. ఎనివే నెక్స్ట్ గద్వాల జిల్లా ఎర్రపల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి గారు రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజ్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఎనివే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో జల సంచయ జన భాగీదారి 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనమాట. సో ఛత్తీస్గఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో అంటే ఏ నెల ఏ డేట్లో జరుపుకుంటాం అనమాట జాతీయ ఇంజనీర్స్ డే. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866248814. ఇప్పుడు అది మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే రిపోర్ట్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అని. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. సో ఫస్ట్ పంపించేస్తున్నారు శుభోదయం దీపు గారు అంటూ కొనకండ్ల రమణారావు, కవిత, జోస్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఏం, నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఇదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బుద్ధి రవిశంకర్ ఫ్రమ్ జాంద్రపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దీపు మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కిరణమయ్య గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక రాధా రమణి తిరుపతి నుంచి పంపిస్తున్నారు, నా బర్త్డే కూడా అదే రోజు అంటూ పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బొడ్డు తులసిదాస్ నవ్విపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, హాయ్ దీపు గారు, ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మేడం, నేను రాంగ్ ఆన్సర్ పెడితే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మేడం అంటూ పంపించేస్తున్నారు. ఎనివే ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించేశారు ఫస్ట్ అటెంప్ట్లోనే. అలాగే నెక్స్ట్ ఉమారాణి గారు వేములవాడ నుంచి రైట్ ఆన్సర్ పెట్టేశారు. అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్తే శుభోదయం దీపు బంగారు తల్లి అంటూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. ఎవరు అంటే కనుక తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు. నెక్స్ట్ ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పట్టేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత, కళ్యాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆది దీపు మేడం గారు ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు. రైట్ ఆన్సర్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ సోమాండెపల్లి నుంచి శివగారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రామకృష్ణ, కృష్ణవేణి, అర్చన, భవానీ నగర్, అనంతపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి అదొని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. 8కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ 15న. ఈ సరెం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా మనం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటాం అనమాట. సో లాస్ట్ ఇంకొక మెసేజ్ వచ్చేసింది, ఎవరు పంపించారంటే ఈరోజు మీ షో చాలా బాగుంది దీపు గారు అంటూ మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఇదొచ్చి సక్కుబాయి గారు పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎనిమిది మరి స్టూడియోలో టైం చూస్తే 10:55:04 కావస్తుంది. ఇక ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకో బోల్డ్ అనే విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసింది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. విద్యుత్ వాహనాలకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ 9, తెలంగాణ 10వ స్థానంలో నిలిచాయి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. శాసనమండలిలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు ఉదయం విఏపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. ఆయుర్వేదం అనేది కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు తీసుకునే చికిత్స మాత్రమే కాకుండా మంచి జీవన శైలిని పాటించడం, ఆరోగ్యం, భవిష్యత్తు తరాల కోసం ఆరోగ్యకరమైన జీవితం

పర్యావరణం కల్పించడం ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టే సంపూర్ణ విధానమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. తహసీల్దార్ ఆఫీసులకు వెళ్లి నివాస ధృవీకరణ పత్రం తీసుకోవాలంటూ ఈ నెల 16న జారీ చేసిన ఆదేశాలను రెవెన్యూ శాఖ సవరించింది. ఇందుకు సంబంధించి జీవో 592లో మౌలికమైన సవరణ చేసింది. ప్రజల వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డులోని అడ్రస్నే నివాస ధృవీకరణ పత్రంగా, అడ్రస్ ప్రూఫ్గా పరిగణించాలని, అవి ఉన్నవారు మళ్లీ ప్రత్యేకంగా ఆ పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సవరణ ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఏడాది చారుధామ్ యాత్రకు వచ్చిన భక్తుల సంఖ్య 50 లక్షలు దాటింది. హేమకుండ్ సాహిబ్ను సందర్శించిన 3.26 లక్షల మందితో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రులకు వచ్చిన వారు 50.87 లక్షల మంది అని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జాస్ బట్లర్ T20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్లో 15,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన 2 T20 మ్యాచ్లో బట్లర్ ఈ అరుదైన మైల్ రాయిన్స్ అందుకున్నాడు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో సినిమా కబుర్లలో ఉన్నాం కదా. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి మంచి సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. అయితే ఇక మనం ఫస్ట్ మూవీ అప్డేట్ ఏం తెలుసుకోబోతున్నాం అంటే, అల్లు అర్జున్ గారు నటించబోతున్న ఫిల్మ్ రాకా గురించి అప్డేట్ అనమాట. సో అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది ఇండస్ట్రీలో. సో ప్రెజెంట్ ఈ సినిమా మీద అందరికీ కూడా మంచిగా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ఈ రాకా సినిమాకి సంబంధించి చిన్న న్యూస్ ఏంటంటే, ఇందులో విజువల్స్ అంట అసలు సూపర్బ్గా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి విజువల్స్ అనే టాక్ అయితే వచ్చేసింది బయటికి. సో ఇంకా చెప్పాలంటే అసలు అవతార్ సినిమాలో ఎలాంటి విజువల్స్ కనిపించాయండి మనకి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. చివరికి అవతార్లో కూడా మనం చూడనటువంటి విజువల్స్ ఈ అట్లీ సినిమా, ఐ మీన్ రాకా మూవీలో అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తాం అని మాత్రం నమ్మకం చెప్తున్నారు. నమ్మకంగా మరి చూడాలి. ఇక 3 డేస్లో మాత్రం చిన్న గ్లిమ్స్ అయితే మన కోసం రిలీజ్ చేస్తారు. మరి అది ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందేనబ్బా. సో ఇక ఇంకొకటి, ఈ నెల 21 సెప్టెంబర్ డైరెక్టర్ అట్లీ గారి పుట్టినరోజు కదా. సో ఆ డేట్ సందర్భంగా, సో ఆ రోజును మాత్రమే రాకా టీజర్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని కూడా ఆలోచిస్తున్నారు. మరి చూడాలి. మరి ఫస్ట్ అయితే చిన్న గ్లిమ్స్ అయితే చూస్తాం, తర్వాత మళ్ళీ రాకా టీజర్ అనమాట. మొత్తానికి అల్లు అర్జున్ గారు చాలా వెరైటీ గెటప్లో రాకాతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఒక సాంగ్ తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Gemein. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జబర్దస్త్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేసరికి 11:24 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్లో ఉన్నాం కదా, మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే తేజ సజ్జా నటించిన జాంబి రెడ్డి సినిమాకి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. మరి తేజ సజ్జా నటిస్తున్న సీక్వెల్ జాంబి రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ అనే టైటిల్తో ఒక స్పెషల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్లో కనబడుతుంది ఎవరో తెలుసా? సో ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారనమాట ఒక వ్యక్తిది. మరి ఆయన ఎవరో కాదు, ఉపేంద్ర గారు. మరి ఒక పవర్ఫుల్ వారియర్గా ఒక పవర్ఫుల్ లుక్లో ఉపేంద్ర గారు ఈ పోస్టర్లో అయితే కనిపించారు. మరి జాంబీల ప్రపంచంలోకి ఉపేంద్ర గారు ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ మూవీ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది అని చెప్పేసి మూవీ టీం కూడా ప్రకటించేసింది. మరి చూడాలి, మరి జాంబి రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ పోస్టర్తోనే అసలు సూపర్ క్రేజ్ అయితే సంపాదించేసుకుంది. మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ త్వరగా రావాలి మనకి ఈ సినిమా గురించి, ఇంకా తెలియాలని మనం కూడా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకోసం ఒక మంచి సాంగ్ హనుమాన్ సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

भारती FM 101.3 చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సెకండ్ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేసారు కదా. 11:35 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నేను మీ ఆజయ్ తేజు. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, నాని నటించబోతున్న ఫిల్మ్ ది పారడైజ్ సో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఈ మంత్ 24th ది పారడైజ్ సినిమా మన ముందుకు రాబోతుంది. అయితే దీనికోసం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హీరో నాని అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదిల. మరి ఈ పారడైజ్ సినిమా కొంట స్టార్టింగ్ లో సమ్మక్క అనే టైటిల్ ని ఫిక్స్ చేద్దామని అనుకున్నారంట. ఎందుకంటే ఇది ఒక తల్లి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఫిలిం కాబట్టి. సో ఆ ఫిలిం లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఎవరంటే సోనాలి కులకర్ణి గారు మన నానిగారికి మదర్ గా యాక్ట్ చేశారు. సో ఆమె రోల్ చాలా పవర్ఫుల్ గా ఎంతో న్యాచురల్ గా ఉంటుంది. సో ఆ పాత్ర ప్రాధాన్యతను తెలియజేసే విధంగా సమ్మక్క అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఫస్ట్ అయితే అనుకున్నారు. కానీ ఇక తర్వాత మళ్ళీ ది పారడైజ్ కి మారడం జరిగింది. సో అది మ్యాటర్, టైటిల్ ఏదైనా సరే మరి నానిగారి గెటప్ కానివ్వండి, చాలా కొత్తగా ఉంది మనం చూస్తుంటే టీజర్ లో కూడా. మరి చూడాలి, ప్రేక్షకుల ముందుకి 24th తీసుకురాబోతున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం ఈ కొద్ది రోజుల్లో చూడబోతున్నాం. ఇక టీమ్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ నెక్స్ట్ మీకోసం అయితే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ దసరా. మరి ఈ డైరెక్టర్ కాంబినేషన్ లో నాని అండ్ శ్రీకాంత్ ఒదల గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ దసరా. మరి అది ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు కదా, మరి దానిలాగానే దానికి మించి ఈ పారడైజ్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి మీకోసం సాంగ్

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో సూర్య నటించబోతున్న లేటెస్ట్ ఫిలిం సీన్, మరి ఈ సీన్ సినిమాకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయిపోయిందండి. జీతు మాధవన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరో సూర్య గారు ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సో ఆ క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేసేసారు. సో పోలీస్ ఆఫీసర్ ప్రేమ్ రాజ్ గా కనిపించబోతున్నారు అనమాట. ఇక 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక సూర్య ఈ ఫిలిం ని నిర్మిస్తున్నారు. ఇక దీపావళి కానుకగా నవంబర్ 6 ఈ మూవీ అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక కరుప్పు అండ్ విశ్వనాథన్ సన్స్ తో సూర్య సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు ఆల్రెడీ. అండ్ ఆవేశం ఫిలిం తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ జీతు మరి ఈ సినిమాకి డైరెక్షన్ లో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు కదా. మరి చూడాలి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సీన్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మనం కూడా మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గజని. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ ఆర్థిక సదస్సు రెండవ రోజు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వికసిత్ భారత్ దిశగా దేశానికి ఆర్థిక వనరులపై చర్చించనున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సంజీవని ప్రాజెక్టుతో ఆయుష్ వైద్య సేవలను అనుసంధానిస్తామని, ఇంటింటికి యోగాను చేరువు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమంలో ఇంటింటికి యోగా, సంజీవని ప్రాజెక్టు, ఆయుష్ సేవల అనుసంధానం, భాగస్వామ్య సంస్థల సహకారంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అకాడమిక్ ఎక్సలెన్స్పై దృష్టి సారించాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన ఉండవల్లిలో జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 13.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ దరఖాస్తుల సేకరణ ప్రారంభం కాగా శుక్రవారంతో గడువు ముగిసింది. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించి వీలవుతుందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కనకరాజు అన్నారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట్ర పండుగ వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అపారమైన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సేవలను పరిగణనలో తీసుకుని ఆయన వారసత్వంతో ప్రజలకు ఉన్న అనుబంధం భావోద్వేగాల దృష్టిలో

వినాయకని జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వరంగల్ సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్పుల్ రైలు నిర్వహణ కారణాలతో ఆదివారం రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా సికింద్రాబాద్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆదివారం రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎస్ శ్రీధర్ తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: വിവിധ ഭാരതി FM 101.3.
1: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. మరి బ్యూటిఫుల్ సాంగ్ మనమైతే వినేసాం గణేష్ ఫిలిం నుంచి, రాజా మహారాజా అంటూ. మరి వినాయక చవితి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు కదా. అయితే చాలా దేశాలలో కూడా, అంటే మన దేశంతో పాటుగా మిగతా దేశాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు తెలుసా వినాయక చవితి నవరాత్రులు. మనం చవితి రోజున మాత్రం ఆ ఒక్కరోజు ఇంట్లో మాత్రం పూజించిన తర్వాత ఈవినింగ్కే నిమజ్జనం చేసేస్తాం. కానీ అపార్ట్మెంట్స్లో లేకపోతే మన వీధుల్లో ఎక్కడైనా వినాయక విగ్రహాలు పెట్టినప్పుడు ఇక థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే ఆర్ నైన్త్ డే వరకు కూడా ఉంచి అప్పుడు నైన్త్ డే నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు మన ప్రోగ్రాంలో మరి వినాయకుడికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే తెలుసుకోవాలనిపిస్తుంది నాకైతే. మరి మీకు కూడా షేర్ చేస్తాను అవేంటో. అంటే ఈ 9 డేస్ పాటు చక్కగా పూజలు చేసుకుంటూ మరి స్వామి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆయన లైఫ్ హిస్టరీ గురించి, స్టోరీస్ గురించి, ఎలా ఉండేది ఏంటి, ఆ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మరి వాటికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం. అలాగే విదేశాల్లో వినాయకుడి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంట్రెస్టింగ్ విశేషాలు. సో తెలుసుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటే చేస్తూ ఉన్నారు. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ మహారథి ఫిల్మ్ నుంచి అయితే వినేసాము. ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:15 అయిపోయింది. మనమైతే వినాయకుడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం అని అన్నాను కదా. ఆది పూజలు అందుకునే వినాయకుడికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు అయితే ఉన్నాయండి. ఎన్నో పురాతన ఆలయాలు, అరుదైన విగ్రహ విశేషాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకుందామా. మరి వినాయకుడిని మనము ఏ టెంపుల్లో చూసినా జనరల్గా ఎక్కడైనా సరే గజాననుడిగానే ఆరాధిస్తాం. సో గజముఖంతోనే కనపడుతూ ఉంటారు. కానీ ఆయన మానవ ముఖంతో కనిపించే ఆలయం కూడా ఒకటి ఉంది తెలుసా? అది ఎక్కడో కాదు, మన దేశంలోనే అన్నమాట. తమిళనాడులోని తిలతర్పణపురి అనే ఒక ఊరిలో ఒక టెంపుల్ ఉంది. అది ఏకైక మానవ ముఖంతో కనిపించే వినాయకుడి ఆలయం అన్నమాట. మరి వినాయకుడు గజాననుడిగా మారక ముందు బాల వినాయకుడి రూపంలో కొలువు తీరిన ఈ ఆలయం అదనమాట ఇది. మరి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కట్టించిన టెంపుల్ అంటది. మరి వినాయకుడికి తొలి రూపం అయితే అదే కదా, బాల వినాయకుడి రూపం. కాబట్టి దీనికి ఆది వినాయక ఆలయం అని చెప్పేసి పేరు. సో చాలామంది కాశీ లేకపోతే అక్కడ తమిళనాడులో, ఇంకా తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎవరైతే సందర్శిస్తారో డెఫినెట్గా అంత గొప్ప పుణ్యక్షేత్రంగా దీన్ని కూడా దర్శించుకుంటారనమాట. ఇక్కడ కూడా వెళ్ళి సో చాలా ఫేమస్ అనమాట. వినాయకుడు మానవ రూపంలో కొలువు తీరిన ఆలయం అనమాట. సో ఇంకా చాలా ఉన్న విశేషాలు మాట్లాడుకుందాం. విదేశాల్లో ఉన్న వినాయకుడు విశేషాలు కూడా చెప్తానన్నాను కదా, ఈ సాంగ్ తర్వాత మాట్లాడతా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎత్తనైన ఊసులే.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో, ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: భారతి ఎఫ్ఎం 101.3.
4: అయిపోయిన టైంలో చూస్తే మాత్రం మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి వినాయకుడి గురించి మాట్లాడుకుంటాం కదా, విదేశాల్లో వినాయకుడి గురించి ఇప్పుడు చెప్తాను. ఇండోనేషియాలోని వినాయకుడు అనమాట. అంటే ఇండోనేషియాలో బ్రోమో అగ్నిపర్వత శిఖరంపై 7 శతాబ్దాల నాటి వినాయక విగ్రహం అయితే ఒకటి ఉంది. అయితే బ్రహ్మదేవుణ్ణి అక్కడ ప్రజలు స్థానిక భాషలో బ్రోమో అని పిలుస్తూ ఉంటారు. మరి అదే పేరు ఈ అగ్నిపర్వతానికి కూడా పెట్టుకున్నారు. సో ఆ అగ్నిపర్వతం మీద ఉందన్నమాట దాదాపు 7 శతాబ్దాల నాటి వినాయక విగ్రహం అంట. సముద్ర మట్టానికి 7,000 అడుగుల ఎత్తులో ఉంటే 7,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. మరి ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతాడు అని చెప్పేసి అక్కడి వారి నమ్మకం. అలాగే దీంతో పాటుగా శ్రీలంకలో కూడా అండి, శ్రీలంకలో కూడా చూసుకుంటే ఒక పురాతనమైన ఏకశిలా గణపతి విగ్రహం అయితే కనిపిస్తుంది. మరి అడవులకు రక్షణగా ఉంటాడు అని చెప్పి భావించి ఈ విగ్రహాన్ని నెలకొల్పారంట. మరి అందుకే అడవీయ గణపతిగా అక్కడి వారు కొలుస్తూ ఉంటారు శ్రీలంకలో. మరి ఇదైతే సుమారు 12వ శతాబ్దం నాటిదంట. సూపర్ కదా. సో ఎప్పటివో ఎన్నో శతాబ్దాల క్రితం ఉన్న విగ్రహాలని ఇంకా కొలుస్తూ ఉండడం. అండ్ ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన వినాయక విగ్రహాలలో 3వ స్థానంలో అయితే ఉంది. సో శ్రీలంకలోని విగ్రహం సంబంధించిన విశేషాలు ఇవి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా చెప్తాను. ఇక కాసేపట్లో ఇప్పుడైతే సాంగ్ విందాం, తర్వాత 12:30 వార్తలు అయితే వినేస్తారు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మరి తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేయగల ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఇప్పుడు వింటారు.

भारती FM 101.3। బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, 12:38 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఇందాక ఇండోనేషియాలోని వినాయకుడి గురించి మాట్లాడుకున్నాం, శ్రీలంకలోని ఒక పురాతనమైన ఏకశిలా గణపతి విగ్రహం గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా? అది కూడా ఎక్కడో ఏదో దేశంలో కాదండి, మన దేశంలోనే ఉత్తరాఖండ్ లో అనమాట. హిమాలయ పర్వత ప్రాంతంలో రూప్ఖండ్ నందాదేవి పర్వతారోహక యాత్రకు వెళ్లే మార్గంలో ఉందన్నమాట ఒక ఆలయం, అదే వినాయకుడి ఆలయం. కలువా లేదా కేల్వా వినాయక ఆలయంగా పిలుస్తారనమాట దీన్ని. అయితే ఈ ఆలయం అయితే సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో అయితే ఉంది, అది కూడా మంచుకొండల్లో ఒక కొండ మీద ఉన్న ఒక చిన్న ఆలయం అనమాట ఇది. సో సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉంది. సో మామూలుగా ఎవరైతే వాళ్ళు వెళ్ళలేరు, అక్కడికి చేరుకోలేరు, కేవలం పర్వతారోహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్ప సామాన్యులందరూ కూడా వెళ్ళడానికి అస్సలు సాధ్యమే కాదనమాట. సో ఎవరు వెళ్ళలేరు అదనమాట, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక ఆలయం. అండ్ ఇక వినాయకుడిని చూసి మనం చాలానే నేర్చుకోవచ్చు. సో ఏం నేర్చుకోవచ్చు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత, మరిన్ని విషయాలు చెప్తాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వినాయకుడి సాంగ్స్ ఒకటా రెండా, అసలు ఎన్ని ఉన్నాయో కదా, చక్కగా ప్లే చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ ఇళ్ల దగ్గర పందిర్లు పెట్టినప్పుడు మాత్రం చక్కగా దేవుడి పాటలే వేసుకోండి. చాలా మంది డీజే మ్యూజిక్ అని చెప్పేసి చెవులు దద్దరిల్లిపోయేలాగా మ్యూజిక్, ఇప్పుడు కాదు నిమజ్జనం టైంలో ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు సినిమా కాబట్టి, దయచేసి అందరూ కూడా హెవీగా ఆ మ్యూజిక్స్ ని పెట్టద్దు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, మనం న్యూస్లో కూడా చదువుతున్నాం కాబట్టి. చాలా లిమిటెడ్గానే ప్లే చేసుకొని వినండి. అండ్ ఇక మనం చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మొదటగా నేర్చుకునే శ్లోకం వినాయకుడిదే కదా, శుక్లాం భరదరం విష్ణుం అని చెప్పేసి. మరి చిన్నప్పుడు వచ్చిరాని మాటలతో చక్కగా చెప్తూ ఉండేవాళ్ళం. అండ్ ఇంకా ఆయన స్టోరీస్ అన్నీ కూడా ఎన్నో విన్నాం, అండ్ వాటి నుంచి మనం చాలానే నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది అవే. సో ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, నాయకుడిలాగా ఎలా ఎదగాలి, ఇలాంటివన్నీ కూడా మనం వినాయకుడి స్టోరీస్ నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో ప్రతి ఫెస్టివల్ కలిసిమెలిసి అందరూ ఐకమత్యంగా ఉండాలి, అండ్ మంచిని మనం అందరం కూడా స్వీకరించాలి, మంచినే అందరికీ పంచాలి. సో ఇలాంటి ఉద్దేశంతోనే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అలా మనం చేసుకుంటున్నాం ఏదైనా ఫెస్టివల్ అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా తెలుసుకోవాలంట. సో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం అదే అందివ్వాలి. మరి ఇక వినాయకుడిని చూసి మనం నిజాయితీగా ఎలా ఉండాలో కూడా నేర్చుకోవచ్చు. అంటే పార్వతీదేవి నలుగుపిండితో ఒక బాలుడిని చేసి ప్రాణం పోసి తన ద్వారం ముందు ఎవరినీ లోపలికి రానికుండా చూడమని కాపలాగా పెట్టారు కదా. అయితే స్వయంగా పరమేశ్వరుడే వచ్చినా సరే నిజాయితీగా నిబద్ధతతో ఆ బాలుడు తనకు అప్పగించిన పనిని చేశాడు. మరి దీన్ని బట్టి మనమేం తెలుసుకోవచ్చంటే, సో మనకు చెప్పిన పని పూర్తిగా నిజాయితీతో నిబద్ధతతో చేస్తే

మొదట్లో ఇబ్బందులైతే ఎదుర్కోవచ్చు, మన పైవారు మనల్ని అపార్థం అంటే అపార్థం కూడా చేసుకోవచ్చు. మనం అంత నిజాయితీగా వర్క్ చేసినా కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు స్టార్టింగ్లో, కానీ ఆ క్షణం మన లక్ష్యానికి చేరుస్తుంది అనేది మాత్రం మనం గమనించుకోవాలి. సో మనల్ని అపార్థం చేసుకుని కోపగించుకున్న వారే మళ్ళీ మనల్ని అనుసరిస్తారనమాట. సో డెఫినెట్గా ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి మనం నిజాయితీని కోల్పోకూడదు. సో ఇలాంటిది మాత్రం తెలుసుకోవచ్చు అనమాట దీని నుంచి, ఈ స్టోరీ నుంచి. అండ్ ఇంకొకటి కూడా ఉంది క్వాలిటీ, అది కూడా మాట్లాడతాను ఒక సాంగ్ తర్వాత విందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ భారతీయుడు సినిమా నుంచి వినేశాం కదా. నేను మీ ఆర్ చేతేజు అండ్ మైతే మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అయితే మనం వినాయకుడి నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నేర్చుకోవచ్చు. అంటే గజముఖం ఎలుక వాహనం చూసేవారికి పెద్ద విషయం అయితే కాకపోవచ్చు, కానీ వినాయకుడికి ఇవే పెద్ద బలాలు. ఆయన మీద ఆయనకి ఆత్మవిశ్వాసం అయితే ఎక్కువ. మరి తనకున్న వాటితోనే తనకిచ్చిన పనిని ఎలా చేయాలి అని మాత్రమే ఆయన ఆలోచిస్తారు. మరి అందుకే తనని తక్కువ అంచనా వేసిన చంద్రుడికి కుబేరుడికి ఆయన ముందు ఓడిపోయి, వాళ్ళిద్దరూ ఓడిపోయి ఆయన అనుచరులుగా తయారయ్యారు. సో మనం ఎలా ఉన్నా సరే మన మీద మనకు నమ్మకం అయితే ఉండాలి. సో చేయాలనుకున్నది ఖచ్చితంగా చేయాలి. మన దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ మన బలాలని సైతం బలహీనతలని తిని చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో అలా కాకుండా మనలో ఉన్న వినాయకుడు, ఐ మీన్ మనం ఏంటంటే మన దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ మన బలాలని బలహీనతలను చేసుకుంటూ ఇలా లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా మనలో ఉన్న నాయకుడిని మనమే అణచివేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా హ్యాపీగా మనం ఆ స్వామి నుంచి ఏం నేర్చుకుంటున్నామో చూసుకుంటూ సో హ్యాపీగా ఈ వినాయక నవరాత్రులు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ నిమజ్జనం వేడుకలో పార్టిసిపేట్ చేసేవారు కూడా చాలా సేఫ్గా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. అదనమాట ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీ కరవు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరవు ప్రభావం, వ్యవసాయ ఉద్యాన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్సవేద తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత జౌళి శాఖ అధికారులతో ఈరోజు మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సారూరు పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 450,508 రూపాయల విలువల చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. సమగ్ర చెత్త నిర్వహణ ద్వారా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో మెగా సిగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం పాత రైల్వే స్టేషన్ వద్ద కొత్త మున్సిపల్ కార్యాలయ భవన ప్రాంగణం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొని స్వయంగా పరిసరాలను అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. ఈ నెల 25వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దిన సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఆల్బెడ్ నజల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగశేష భూషణ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల తుది జాబితాను ఎంపీడో చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. 64 పోలింగ్ కేంద్రాల్లో 51,667 మంది ఓటర్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తెలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 1 గంట 11 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. ఇక ఈ రోజు నేషనల్ డాన్స్ డే అనమాట. సో డాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఈ రోజుల్లో ఇంకా ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో పిల్లలు అలా స్కూల్కి వెళ్తూనే మరొక ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకోవడం జరుగుతుంది. డాన్స్ అవ్వచ్చు, సింగింగ్, లేకపోతే ఇంకా స్విమ్మింగ్ అని, ఒక బ్యాడ్మింటన్ అని, ఏదో ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలా ఆర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సరే మనకి మన బాడీకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. డ్యాన్స్ చేస్తే చాలు మనం ఎక్సర్సైజ్ చేసినట్టే కదా. చాలామందికి వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఏదో ఒక ఆర్ట్ ఫామ్ అది మనం నేర్చుకున్నట్టుగా ఉంటుంది, మన కల్చర్ని మనం గౌరవించినట్టుగా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నట్టుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన బాడీకి కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఏదేమైనా నేను ఈరోజు ఆర్ట్ గురించి అని కాదు కానీ ఆర్ట్ అండ్ కామిక్స్ గురించి మాట్లాడదాం మీతో ఒకసారి అనుకుంటున్నాను. జనరల్గా చాలామందికి బొమ్మలు అంటే డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం, స్టోరీస్ రాయడం అంటే ఇష్టం, క్యారెక్టర్స్ని సృష్టించడం అంటే ఇష్టం, ఇంకా డిజిటల్ ఆర్ట్ మీద ఆశ

శక్తి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక గీత గీసామనుకోండి, అంటే ఒక ఆర్టిస్ట్ గీత గీస్తే దానికి ఒక భావం అయితే ఉంటుంది, ఒక బొమ్మలో ఒక కథ అయితే ఉంటుంది, ఒక కామిక్లో ఒక ప్రపంచం అయితే ఉంటుంది కదా. మరి మీకు కూడా ఇట్లాంటి డ్రాయింగ్ అవ్వచ్చు, స్టోరీస్ రాయడం అవ్వచ్చు, క్యారెక్టర్స్ని సృష్టించడం అవ్వచ్చు, డిజిటల్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇలా మీకున్న ఆసక్తిని ఒక చిన్న హాబీగా మాత్రమే ఉంచుకోకుండా సరైన శిక్షణ సాధన పోర్ట్ఫోలియోతో కనుక మనం క్రియేటివ్ థింకింగ్తో దాన్ని ఒక మంచి కెరీర్గా కూడా మార్చుకోవచ్చు తెలుసా. సో మనకున్న ఏదో ఒక హాబీని మనం ఒక కెరీర్గా కూడా మార్చుకునే ఛాన్స్ అనమాట. సో ప్రెజెంట్ డేస్లో మనం నేర్చుకోవాలి కానీ చాలా రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనం ఒకప్పుడు చూసుకుంటే కాలేజ్లో కొన్ని రకాల గ్రూప్స్ మాత్రమే అవైలబుల్గా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో కూడా చాలా రకాల కోర్సెస్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి. సో ఈ ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో మెయిన్గా మహిళలు అమ్మాయిలకు కూడా ఎన్నో కొత్త కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి వివరంగా ఈరోజు మన ధీరా ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000 పైగా నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళీ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ
1: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేదం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఆయుర్వేదం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి

0: ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని హెల్తీ వెల్తీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
1: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి రెండో మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ ఉదయం శ్రీ మలయప్పస్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4,00,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఐఎఫ్పీఆర్ఐ అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: पीएम किसान सम्मान निधि के तहत 18,000 करोड़ रुपए से अधिक की राशि हमारे करोड़ों अन्नदाताओं के खातों में भेजी गई है. ये योजना वाकई अद्भुत है. एक क्लिक से करोड़ों किसानों के बैंक खाते में सीधे पैसा जमा होता है. दुनिया के विकसित देशों में भी ऐसा संभव नहीं है.
1: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81 వేలకు పైగా నివాస గృహాల నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ,
3: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా మైజీఓవీ.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ

0: 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో

ఉద్భవ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विविध भारती FM 101.3। చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: అరే రే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
6: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
5: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

నేను మీ ఆర్జే తేజు. ఇక 1:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకుంటున్నాం, ఆర్ట్ అండ్ కామిక్స్ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కళ అంటే కేవలం బొమ్మలు గీయడం మాత్రమే కాదు, మన ఆలోచనలను, ఊహలను, కథలను చిత్రాల రూపంలో ప్రపంచానికి చెప్పే అద్భుతమైన ఒక భాష. మరి మనం చిన్నప్పుడైతే చదివి ఉంటాం కదా స్టోరీ బుక్స్. సో కేవలం స్టోరీ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు, కానీ పక్కన స్టోరీలో ఫన్నీగా కనిపించే క్యారెక్టర్స్ అంటే ఆ బొమ్మలు కనుక ఉన్నాయనుకోండి చూడ్డానికి, ఓకే మనం చదువుతున్న క్యారెక్టర్ ఇలా ఉంటుందా అని ఆ మనసులో ఊహించేసుకుంటాం. ఇక చందమామ కథలు, పరమానంద సుశీల కథ, సో ఇలాంటివి చాలానే మనం బుక్స్ చదువుకుంటాం. ఎన్నో కామిక్ బుక్స్ అయితే ఉన్నాయి మనకి. మరి మీకు కూడా ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే మరి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అనే వాటి గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ చూసుకుంటే మనమైతే ఆర్టిస్ట్ కూడా ఆర్టిస్ట్గా మారే అవకాశం ఎలా, దీన్ని ఆర్టిస్ట్ అనొచ్చు, ఇల్లుస్ట్రేటర్ కూడా అనొచ్చు. అంటే బుక్స్లో కానివ్వండి, మ్యాగజైన్స్లో అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా పిల్లల కథలు, ఇంకా డిజిటల్ కంటెంట్ కోసం చిత్రాలు, వీటన్నిటినీ కూడా రూపొందించే అవకాశం అన్నమాట. సో వీళ్ళనే ఆర్టిస్టులు లేదా ఇల్లుస్ట్రేటర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బుక్స్లో, మ్యాగజైన్స్లో, అడ్వర్టైజ్మెంట్స్లో, ఇలాంటి వాటిల్లో కొన్ని ఆర్ట్స్, డిజిటల్ ఆర్ట్ కంటెంట్ కోసం చిత్రాలను రూపొందిస్తూ ఉంటారు. సో వీటిని మనం చూస్తూ ఉంటాం. సో అంత న్యాచురల్గా వాటిని రూపొందించడం అనేది చాలా చాలా ఈజీ అయితే కాదు, కానీ ఎవరికి ఉండే కష్టం వాళ్ళకు ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, క్రియేటివ్గా ఉంటుంది. ఇక కామిక్ ఆర్టిస్ట్గా కూడా మీకు కెరీర్ చాలా బాగుంటుంది అనమాట. కామిక్ ఆర్టిస్ట్గా కూడా మారిపోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా కొన్ని క్యారెక్టర్స్ని

డిజైన్ చేసి, ఇంకా కొన్ని స్టోరీస్ని కామిక్స్ని సృష్టించి, ఇక కామిక్స్ అండ్ గ్రాఫిక్ నావెల్స్, వెబ్ కామిక్స్ ఇలాంటి రంగాల్లో కూడా కెరీర్ని నిర్మించుకోవచ్చు అనమాట. సో వీళ్ళందరినీ కూడా ఈ పనులన్నీ చేసే వాళ్ళని కామిక్ ఆర్టిస్ట్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకొకటి కామిక్ రైటర్, అంటే మీకు ఒకవేళ స్టోరీస్ రాయడంలో కానివ్వండి, క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడంలో కానివ్వండి, ఇంకా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ రాయడంలో టాలెంట్ ఉంటే కామిక్ రైటర్గా కూడా కెరీర్ కొనసాగించవచ్చు. సో అదనమాట. అండ్ ఇంకా మరిన్నివి ఉన్నాయి అవకాశాలు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడతాను, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా వింటూ. మరి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 1:40 అయిపోయింది కదా. మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఒంటరి ఫిలిం నుంచి సాంగ్ అయితే నేను ప్లే చేసేసాను, వినేశారు. ఇక నేనైతే మాట్లాడుతున్నాను ఆర్ట్ అండ్ కామిక్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాను కదా, అనేది మాట్లాడుతున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఆర్టిస్ట్. మరి డిజిటల్ ఆర్టిస్ట్ అనేది ఈ డిజిటల్ యుగంలో చాలా చాలా ఇంపార్టెంట్ కెరీర్ ఆప్షన్ అనే చెప్పాలి కదా. డిజిటల్ డ్రాయింగ్, కాన్సెప్ట్ ఆర్ట్, ఇంకా ఇల్లుస్ట్రేషన్, క్యారెక్టర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో కొన్ని అయితే ఇంట్లో ఉండే చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా యానిమేషన్ అండ్ క్యారెక్టర్ డిజైనర్, సో ఈ కోర్సు ఐ మీన్ ఈ కెరీర్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది. మనం సృష్టించిన క్యారెక్టర్స్కు యానిమేషన్ అనేది ఒక రూపాన్ని అయితే ఇస్తుంది కదా. మరి యానిమేషన్ నేర్చుకున్నాం అనుకోండి, ఫిలిమ్స్, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి రంగాల్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా గేమ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మనమందరం చాలామంది వీడియో గేమ్స్ ఆడుంటాం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు కూడా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఈ వీడియో గేమ్స్ కోసం కొన్ని క్యారెక్టర్స్ని డిజైన్ చేయడమేనమాట ఈ గేమ్ ఆర్టిస్ట్ అంటే. అండ్ క్యారెక్టర్స్ని డిజైన్ చేయడమే కాకుండా వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఎన్వైర్న్మెంట్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అండ్ ఇంకా ఇతర విజువల్ డిజైన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసే ఫీల్డ్ అనమాట ఇది. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా దీనికోసం ఛాన్సెస్ కూడా ఉంటాయి. గేమ్ ఆర్టిస్ట్ కెరీర్ కూడా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది కంటెంట్ క్రియేటర్. సో ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్స్గా మారుతున్న వాళ్ళు ఉన్నారు. మరి మీరే ఒక కంటెంట్ని సృష్టించుకొని జనాల్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా కామిక్స్, ఇల్లుస్ట్రేషన్స్, ఆర్ట్ ట్యూటోరియల్స్ ఇలాంటి కంటెంట్స్తో ప్రేక్షకులని సంపాదించుకోవచ్చు, మీ ఛానల్ ద్వారా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది విషయం. అండ్ ఇంకా ఉన్నాయి విశేషాలు, మాట్లాడదాం, తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: with Bharti FM 101.3.
1: ధీర ప్రోగ్రామ్ ఇంటో చేస్తున్నారు. పౌర్ణమి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. 1:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరాలో మనం మాట్లాడుకుంటున్నాం ఆర్ట్ అండ్ కామిక్స్ రంగానికి సంబంధించిన కెరీర్ ఆప్షన్స్ గురించి. ఇంకా కొంతమంది హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ బాగా చేస్తూ ఉంటారు. మెయిన్గా ఇంట్లో మహిళలు అయితే చాలా ఈజీగా టక్కటక్క చేసేస్తూ ఉంటారు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా పెయింటింగ్స్ కానివ్వండి, ఇల్లుస్ట్రేషన్స్, కస్టమైజ్డ్ ఆర్ట్ వర్క్, ఇలాంటి వాటితో మీరే సొంతంగా ఆన్లైన్లో బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో సొంతంగా క్రియేటివ్ బిజినెస్ ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. వీళ్ళందరినీ క్రియేటివ్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇంకా మీకు డ్రాయింగ్ అండ్ ఆర్ట్లో స్కిల్స్ ఉన్నాయనుకోండి, టాలెంట్ ఉంది అనుకోండి, ఒక ఆర్టిస్ట్గా అంటే ఆర్ట్ టీచర్గా, వర్క్షాప్ ట్రైనర్గా లేదా ఆన్లైన్ ట్యూటర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. మరి వీళ్ళని ఆర్ట్ ఎడ్యుకేటర్స్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ విధంగా డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్ డిజైన్ లేదా డిజిటల్ ఆర్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కేవలం ఒక హాబీగానే కాకుండా ఒక కెరీర్ అవకాశంగా కూడా మార్చుకోవచ్చు అనమాట. మరి ఈ కెరీర్ను ప్రాక్టికల్గా ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మరి ఫస్ట్ అండ్ అసలు డ్రాయింగ్ అండ్ స్కెచింగ్లో నైపుణ్యాలు పెంచుకోవాలి కదా. సో మెయిన్గా ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, ఇంకా దానిలో బెటర్గా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మరి నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత డిజిటల్ ఆర్ట్ కోసం ఫోటోషాప్ చేయడం, ఇల్లుస్ట్రేటర్, ప్రోక్రియేట్ ఇలాంటి టూల్స్ అనేవి నేర్చుకోవాల్సి వస్తుంది. మరి ఇవన్నీ నేర్చుకుంటూనే మీకు నచ్చిన రంగంలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియోస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఫ్రీలాన్స్ వర్క్, ఇంటర్న్షిప్స్ కూడా లేకపోతే జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీకు చదవాల్సి

మెయిన్ కోర్సెస్ ఏంటి అంటే దీనికోసం, సో స్టార్టింగ్ నుంచే మీరు ఒక కెరీర్ ఆప్షన్గా ఈ రంగాన్ని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు చదువుకోవాల్సిన కోర్సెస్ ఏంటి? ఫైన్ ఆర్ట్స్, సో తెలుసు కదా మనకి, ఫైన్ ఆర్ట్స్ చేసుకోవచ్చు. ఇంకా డిజిటల్ ఆర్ట్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, క్యారెక్టర్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంకా గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, ఇలాంటి కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిలో మీకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు అనుకున్న ఆ ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో బెస్ట్గా కెరీర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది విషయం. అండ్ ఎప్పుడూ చేసే రొటీన్ జాబ్స్, రొటీన్ లైఫ్ స్టైల్ ఇలాంటివి కాకుండా కొత్తగా ఆలోచిస్తూ, కొత్తగా ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మనం కూడా కొత్త కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే దెన్ మనకి మంచిగా కెరీర్ అయితే నడుస్తుంది. సో మీ చేతిలోని పెన్సిల్తో ఒక బొమ్మను మాత్రమే కాదు, మీ భవిష్యత్తుని కూడా గీసుకోవచ్చు అనమాట. ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మీ అందరి కోసం నిన్ను చూడాలని ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2 గంటల 26 నిమిషాలు అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 2:30కి నేను ఈ రోజు సందర్శన ఈ క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను. మరి మీరు కూడా నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలంటే తెలుసు కదా, 8662488 నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి పంపించేయచ్చు. మరి ఇక నెక్స్ట్ మీకోసం 5 నెంబర్ 150 నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత ఈ రోజు మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: विंटनारो विविध भारती एफएम 101.3।
3: పంపిస్తారు చూద్దాం. 8662481414 కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఇంతకి ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శాసనాల ప్రకారం సో తొలి తెలుగు పదం ఏంటి, శాసనాల గ్రంథం తెప్పించండి అని ఏదో సినిమా విరూపాక్షలో అంటున్నట్టుగా కాదు కానీ, సో నేనైతే గ్రంథం గురించి అడగట్లా, జనరల్గా శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం అంట. సో జనరల్గా తెలుగులో ఉన్న పదాలన్నింటిలో తొలి తెలుగు పదం ఇదేనంట శాసనాల ప్రకారం. మరి అదేంటి ఆ పదం, దీనికి క్లూ కూడా కావాలంటే తర్వాత నేను ఇస్తా, కానీ ఈలోపు మీరు గెస్ట్ చేయండి ఏంటనేది. సో విన్నారు కదా, శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 గా మనమైతే ఉన్నాం. సందర్శిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. శాస్త్రాల ప్రకారం తొలి తెలుగు పదం ఏంటి అని అడిగాను కదా, చాలా మంది మెసేజ్లు పంపిస్తున్నారు, చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు. పెడదాకా హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, సందర్శనరికి వెల్కమ్ అని చెప్తూ సుమాని గారు పెడన నుంచి మెసేజ్ పంపించారు. ఇంకా ఆన్సర్ ఇంకా రాలేదు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు వెల్కమ్ టు సందర్శనరీ అని పెట్టారు. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, మీరు కూడా వెల్కమ్ అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సెహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, మెర్సి, విజయ, శిరీష, లక్ష్మీ నరసింహ, యాజోజి, సక్కుబాయి మెసేజ్ చేశారు. సో ఇంకా వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందర్శనరీ అని చెప్పి పెట్టేశారు. అంతే ఇంకా ఆన్సర్స్ రాలా. నెక్స్ట్ ఇక ఆన్సర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు మెసేజ్ పంపించారు. పెడన జోగరంధర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ గారు గన్నవరం, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కానీ ఆన్సర్ రాంగ్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ ఆన్సర్ మెసేజ్ టైప్ చేస్తున్నారు. ఓకే, విజయ గారు కైలాస్, సాయి, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కౌస్

సుబ్బా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరు కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుంతకల్ నుంచి విజయ్ పరమేష్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పసుపులేటి వెంకటరత్నం గారు, దార్విక్ అండ్ మోక్షిత్, దీక్షిత, కమల్ అండ్ వీళ్ళందరూ వింజమూరు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి మెసేజ్ పెట్టి మళ్ళీ ఢిల్లీ టైప్ అయింది ఏంటో. ఓకే, కృష్ణ గారు ఆద్య, కృష్ణ ఆద్య అండ్ అపర్ణ చిరంజీవి కర్నూలు డిస్టిక్ గోనిగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాలా. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మా పేరు దేవరపల్లి మధుబాబు, అనిత, అభినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు, కరవతి, ప్రకాశం జిల్లా అని చెప్తూ ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా బసరకోడు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్గా. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్ చేశారు అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడర, కరెక్ట్ ఆన్సర్. నాగపు రంగారెడ్డి గారు ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఎర్రవెల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం జిల్లా, ఓకే, ఇందాక వచ్చింది కదండి కరెక్ట్ ఆన్సర్, మళ్ళీ పెట్టారా? సో ఇది అన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇంకా ఇద్దరు ముగ్గురు ఇంకా టైపింగ్ అని వస్తుంది. సో ఇక ఆన్సర్ ఏంటో చెప్తాను. 2:42 అయిపోయింది టైం మాత్రం. సో శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం, ఓకే, ఏంటి అంటే నాగబు. సో నాగబు అనేది తొలి తెలుగు పదం అంట, నాగబు. సో ఈ ఆన్సర్ని అందరు కూడా మోస్ట్లీ కరెక్ట్గానే మెసేజ్ పంపించేశారు. ఇంకొక మెసేజ్ వచ్చింది సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే రంగారెడ్డి గారు కాదు, మీ పేరేంటి? వెంకటే, ఓకే, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. భోజనం చేశారా మేడం? థ్యాంక్ యూ, నమస్తే అంటూ కూడా పెట్టారు. ఎస్, చేసేసాను, థ్యాంక్ యూ. సో ఇవన్నమాట మెసేజెస్ అయితే నాగబు అని చెప్పేసి కరెక్ట్గా వచ్చాయి. నెక్స్ట్ ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సో సెకండ్ క్వశ్చన్ ఏం లేదండి, చాలా సింపుల్. ఒక సామెత అయితే అడుగుతాను, సామెతలో ఒక చిన్న బ్లాంక్ ఇస్తాను, దాంట్లో మీరే ఫిల్ చేయాలి ఆన్సర్ని. సో కొంతమంది అంటూ ఉంటారు బతుకుంటే దీనిని తినైనా బతకచ్చురా అని చెప్పేసి. సో ఏంటి, ఏం తినైతే ఏం తిని బతకచ్చు? ఇది ఒక సామెత, బతుకుంటే దీనిని తినైనా బతకచ్చు అని చెప్పేసి అంటారు, అది ఒక సామెత. ఇంతకీ ఏంటది? సో మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించేసేయండి, తర్వాత క్లూ కూడా ఇస్తాను కావాలంటే, ఓకేనా? సో బతుకుంటే దీనిని తినైనా బతకచ్చు అంటారు, అదొక సామెత, అది ఏంటి? ఇంతకీ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114 నంబర్కి.

సినిమాలు కిక్కులు బాగా అసలు ఆయనకే సూట్ అయిపోతాయి కదా ఇలాంటి మూవీస్ అన్ని కూడా. మరి విండోజ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక్కడ నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, బతికుంటే దీనినైనా తినేసి బతకచ్చు అని చెప్పేసి ఒక సామెత, అంటే అది ఏంటి, ఏం తిని బతకచ్చు, కరెక్ట్గా ఆ వర్డ్ తెలిస్తే మీకు ఆన్సర్స్ పంపించేది అన్నాను కదా. మరి చూద్దాం, శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. ఎంతైనా సామెతలు మనకు బాగా తెలుసు అనమాట. అయితే సుమాని గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా శిరీష ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. మల్లీశ్వరి గారు ఫణీంద్ర గారు మార్కాపురం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా, దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్, విజయ్ కైలాష్ సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, కే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, ఎమ్మిగనూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్, సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్, మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్, తిరుపతి నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్, సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం కరెక్ట్ ఆన్సర్. సో ఇక నేను ఓన్లీ మీ నేమ్స్ చదివేస్తే సరిపోతుంది అనుకుంటా, అందరూ కరెక్ట్గానే పెట్టేశారు, ఇక నేమ్స్ అయితే చదువుతున్నాను, ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం, నెక్స్ట్ ఎంసీ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్, బి ఆదర్శ్ హిందూపురం సత్యసాయి జిల్లా, అనంతపూర్ నుంచి అనురాధ గారు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, రామాంజనేయులు గారు ఫ్రమ్ గుత్తి, తర్వాత నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి గారు తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, మేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, విజయ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, కర్నూలు డిస్టిక్ట్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ ఆద్య అపర్ణ చిరంజీవి, నెక్స్ట్ దుబాయ్ భాషా రామలకోట నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహిమాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ, బి మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు, నెక్స్ట్ బతికుంటే డాష్ తిని బతకచ్చు అని నేను అడిగితే బతికుంటే బఠానీలైనా తిని బతకచ్చు అని చెప్పేసి నాగర్ కర్నూలు నుంచి ఎండి ఫజల్ గారు మెసేజ్ చేశారు, బఠానీలు అయితే కాదు. నెక్స్ట్ సూపర్ సాంగ్స్ అండి అంటూ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నుంచి మెసేజ్ చేశారు, నెల్లూరు జిల్లా ఆన్సర్ కూడా కరెక్ట్గా పెట్టారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మెసేజ్ తుమ్మకూరి సుబ్బారావు గారు, రాజ్యలక్ష్మి గారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూటి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు, నెక్స్ట్ మాలియాల గారు సంగీత కరెక్ట్ ఆన్సర్, తర్వాత నాయుడుపేట టౌన్ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ చేశారు ఎవరంటే సిహెచ్ ఎడ్వర్డ్ పాల్ గారు, నెక్స్ట్ ధార్విక్ అండ్ మోక్షిత్ ఫ్రమ్ నెల్లూరు ఆన్సర్ తెలియదంట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాలెం పోలే గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు, శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, ఓకే మంగళగిరి నుంచి దామల చినమస్తాన్ రావు పెదమస్తాన్ రావు, తిరుపతి నుంచి శోభ గారు, మా పాప మీ ప్రశ్న విని బజ్జీలని చెప్పిందండి అంట శోభ గారు, బజ్జీలా, బ్రతుకుంటే బజ్జీలు తినంత బతకచ్చా, నో. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ అలా చేస్తారేమో కానీ పాత జనరేషన్ వాళ్ళు మాత్రం చెప్పిన సామెత అదైతే కాదండి. ఇక ఆచార్య గారు చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఎస్ కరెక్ట్ ఆన్సర్తో ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ పంపించారు, నెక్స్ట్ బోత్ ఆర్ సేమ్ మీనింగ్ వస్తాయి మేడం, ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకునే బతకచ్చు లేదా బ్రతికుంటే ఇదైనా తిని బతకచ్చు, రెండు సేమ్ మీనింగ్ వస్తాయంట. కే రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి మెసేజ్ పంపించారు, ఓకే. తర్వాత ఇంకొక మెసేజ్

లాస్ట్ అండ్ ఫైనల్ రాజేష్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పెట్టేశారు. మొత్తానికి సామెతల మీద మనకి బాగానే నాలెడ్జ్ ఉందన్నమాట. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. డి గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే,

ఎస్, ఆన్సర్ ఏంటంటే బతుకుంటే బలుసాకు తినైనా బతకచ్చు అంటారు. బలుసాకు అంటే నార్మల్ మనం తినే ఆకుకూరల లాంటిదే అని అనుకుంటారేమో. ఆకుకూరలు సాగు చేయడానికి కొంచెం కష్టపడాలి, నీట్గా మెయింటైన్ చేయాలి వాటిని. ఈ బలుసాకు ఏంటంటే ఎక్కడంటే అక్కడ పొలాల దగ్గర మొలుస్తూ ఉంటుందంట. సో జనరల్గా అంటారు ఈ మాట సామెత, జస్ట్ బతుకుంటే బలుసాకు తినైనా బతకచ్చు అని చెప్పేసి. అదనమాట, బలుసాకు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తాను, ఇప్పుడే కాదు న్యూస్ తర్వాత అడుగుతా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంకొక విషయం, మనకి ఇప్పుడు 3 గంటలకి హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తలు అయితే వినేస్తారు తెలుగులో, ఒక 10 మినిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం మళ్ళీ సందర్శన డీలో కలుద్దాం. సరే, ఈ లోపు ప్రశ్న అయితే వేసేస్తాను. మరి ఏంటంటే ఒక చిన్న సింపుల్ లాజికల్ క్వశ్చన్ లాగా అనమాట. 3 పిల్లులు 3 ఎలుకలను 3 నిమిషాలు పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలుకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో విన్నారు కదా, 3 పిల్లులు 3 ఎలుకలను పట్టుకోవడానికి 3 నిమిషాల్లో పట్టుకుంటే, అంటే 3 పిల్లులు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో ఆలోచించండి, మీకు కూడా కావాల్సినంత సమయం తీసుకోండి. సో 3:10 తర్వాత మళ్ళీ కలుద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ మీరు వింటున్నారు సందర్శనరీ ప్రోగ్రామ్ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత, భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం December 31 నాటికి 357,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్ర సముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచీ నగోయాలోని పలోమా మిజోహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షాట్ పుటర్ తజీందర్పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేళలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. 7 పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11 ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్ట్రం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3 గంటల 11 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను సుందర సండేలో ఏం క్వశ్చన్ అంటే మూడు పిల్లలు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లలు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది. మరి దీనికి ఆన్సర్స్ పంపించండి అన్నాం కదా. చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి, ఇంకా స్టిల్ టైపింగ్ కొంతమంది. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి వీళ్ళందరూ మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్, అరగంట పడుతుందంట. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపరమి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి ఫనీంద్ర ఫ్రమ్ మార్కాపురం రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి రాంగ్ ఆన్సర్, కాదు కరెక్ట్ ఆన్సరే. ఇక అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సుమాని గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాష్ సాయి కృతిక ఫ్రమ్ మారుతినగర్ అనంతపురం రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నరసింహరావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం రాంగ్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి భరత్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటూ బి ఆదర్శ్ గారు హిందూపురం సత్యసాయి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రతుకుంటే బలసాగైనా తిని బ్రతకచ్చు అని చెప్తూ ప్రీవియస్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్తో కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. సో ఇప్పుడు క్వశ్చన్ అయితే వినలేదు ఇంకా మీరు. రాజారావు గారు పత్తికొండ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పత్తికొండ నుంచి. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాస్, రుద్విక కరెక్ట్ ఆన్సర్. బువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు రాంగ్ ఆన్సర్. ఎమ్మికన్నూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు, లక్ష్మీ గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయండి మెసేజెస్. సో ఒక సాంగ్ తర్వాత మిగతావి చదువుతాను. ఈలోపు ఇప్పుడే మళ్ళీ ట్యూన్ చేసిన వాళ్ళ కోసం అయితే అడుగుతాను, 3 పిల్లలు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లలు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది. సో ఈ గ్యాప్లో మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కరెక్ట్గా పెట్టి మళ్ళీ మళ్ళీ మీ మెసేజ్లే చదివించుకునేటట్టు అయితే చేయొద్దు, ఓకేనా? ఇట్స్ ఓకే, రాంగ్ పెట్టినా పర్వాలేదు, నేను కాసేపట్లో ఎలాగో రివీల్ చేస్తాను కాబట్టి. సో పెట్టిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పెట్టద్దు. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అరే సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకు? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
3: కింగ్ సినిమా నుంచి సాంగ్ వినేసాం కదా, మరి సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. అయితే ఒక క్వశ్చన్, చిన్న లాజికల్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు? నెక్స్ట్ ఇంకా చూసేస్తే 3 పిల్లులు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? వెరీ ఈజీ. సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా, చూద్దాం ఇంకా ఆన్సర్స్ పంపించింది ఎవరు. పెడన జోగులందర కాలనీ చప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. నమస్తే అండి తేజు గారు, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఇది అని చెప్తూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మెసేజ్ పంపించారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దాసరిపాలెం గుంటూరు జిల్లా నుంచి పోలు శివదాసిరెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుంచి మోరెంపూడి నుంచి తుమ్మకూరు సుబ్బారావు అండ్ రాజలక్ష్మి, 100 నిమిషాలు పడుతుందా? రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి, కానీ రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ప్రసూన ఫ్రమ్ గచ్చిబౌలి, కరెక్ట్ ఆన్సర్. సిహెచ్ ఎడ్వర్డ్ పాల్ గారు నాయుడుపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి గారు అండ్ హేమలత ఫ్రమ్ రాజోలి, కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, రాంగ్ ఆన్సర్. ఎం సో నరేష్ సోజ రోజ్.

కరెక్ట్ ఆన్సర్. అలాగే రేవతి రాజశేఖర్ కూడా సేమ్ మెసేజ్ అనమాట అది. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్, ఆయన్ని గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవి గారు మెసేజ్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. సాంబ శివరావు గారు ఫ్రమ్ బయటపాలెం కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా బసరకోడు గ్రామం నుంచి 1 అవర్ 20 మినిట్స్ అంటున్నారా? కాదండి. ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు కరెక్ట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మోలకాల్మూర్ తాలూక్ కర్ణాటక అని చెప్తూ మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఎంత ఈజీగా అడిగినా కొంతమంది మాత్రం కన్ఫ్యూజన్లో రాంగే పెట్టేస్తున్నారు. విన్న తర్వాత అబ్బా ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సిద్ధాంతి గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి రాంగ్ ఆన్సర్ అండి. మురళి గారు చిత్తూరు నుంచి మెసేజ్ పంపించారు. కే మురళి గారు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి, ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది. మూడు పిల్లులు మూడు ఎలకల్ని పట్టుకోవడానికి 3 నిమిషాలు టైం పడితే, అంటే 3 నిమిషాల్లో 3 ఎలకల్ని పట్టుకున్నాయి అంటే 100 పిల్లులు 100 ఎలకల్ని కూడా 3 నిమిషాల్లోనే పట్టుకుంటాయి కదా. సో అక్కడ నిమిషాలు ఇవన్నీ కాదు, కానీ టైం ఇంపార్టెంట్. సో ఒక్కొక్క పిల్లికి 3 మినిట్స్ టైమే పడుతుంది, 100 పిల్లులకి 3 మినిట్స్ టైమే పడుతుంది, అదనమాట విషయం. సో మొత్తానికి 3 నిమిషాలు ఎలకలన్నీ దొరికిపోతాయి, అది విషయం. సో మేడం నా ఆన్సర్ ఇది అని చెప్తూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్, 3 మినిట్స్ అని చెప్పేశారు. మొత్తానికి అందరూ కూడా కరెక్ట్గా గెస్సెస్ పంపించేశారు. 3:26 అయిపోయింది కా. ఒక చిన్న జీకే క్వశ్చన్ లాంటిది, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఆ తర్వాత మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం నేను అడిగేస్తాను, మీరు ఆన్సర్స్ చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను అడగబోయేది,

మీరు మెసేజ్ లో నేను చదివేటప్పుడు సరిగ్గా వినకపోతే మీ పేర్లు వచ్చాయా లేదా కూడా మీకు కన్ఫ్యూజన్ లో మీ పేరు రాలేదని అనుకుంటారు, కానీ నేను అందరి పేర్లు మిస్ అవ్వకుండా చదివేశానండి. ఇక ఇప్పుడు మళ్ళీ ఇద్దరు మాత్రం నాకు మేడం నా పేరు చదివారా అని పెడుతున్నారు. కాదర్ వీరేష్ గారు రాజులమండ్రి నుంచి పెట్టేశారు, నేను చదివేశాను కూడా. శ్యామ్ గారు కల్లూరు నుంచి 3 మినిట్స్ అని చెప్పారు, ఇందాకే చదివేశాను. ఓకే దెన్, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దేవతల తల్లి పేరు ఏంటి? సో దేవతల తల్లి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, దేవతలందరికీ కూడా తల్లి ఎవరు? సో ఆవిడ పేరేంటి తెలుసా మీకు? తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసేయండి. ఎలా? 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఓకే, ఇతో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఇక మనమైతే ఉన్నాం సందర్శిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో కృష్ణం వందే జగద్గురం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. 3:33 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. ఇక చాలా స్పీడ్గా టైం అయితే అయిపోతుంది కదా. నేను అడిగాను ఒక క్వశ్చన్, దేవతల తల్లి ఎవరు? సో మీరు వినే ఉంటారు పేరు. సో జస్ట్ 3-లెటర్ వర్డ్ అంతే. సో దేవతలందరికీ ఆమెనే తల్లిగా చెప్తూ ఉంటారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. సో మోస్ట్ అందరూ కూడా మెసేజెస్ అన్నీ కూడా కరెక్ట్గానే పెట్టారు కాబట్టి సో స్పీడ్గా మీ పేర్లు మాత్రం చదివేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని మెన్షన్ చేస్తాను, సరేనా? సో వింటూ ఉండండి. పడిన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే శ్యామ్ గారు ఫ్రమ్ కల్లూర్, తర్వాత లక్ష్మీదేవి గారు అండ్ హేమలత ఫ్రమ్ రాజోలి, ఎం నరేష్ మెర్సీ, విజయ రోజా శిరీష, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయి, మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టారు. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా, మంగళగిరి జయలక్ష్మి గారు మంగళగిరి నుంచి, నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, మువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, కొత్తముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహనకృష్ణ, గౌరీ గారు ఫ్రమ్ తిరుపతి, విజయ్ కైలాస్, సాయి కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి, వినతానా ఆన్సర్ కాదండి, ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పెట్టారు. తర్వాత ఆచార్య చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, నెక్స్ట్ నిఖిల్ అండ్ భరత్ రాజోలి నుంచి, మార్కాపూర్ నుంచి, శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ గారు, ఫాతిమా గారు, కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, అనంతపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూర్ తాలూక్ కర్ణాటక, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద జానకీరాజు, బి ఆదర్శ్ హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, మాలయాళ సంగీత ఫ్రమ్ ముంబై, బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ, బట్ రాంగ్ ఆన్సర్ పెట్టారు మీరు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, కళ్యాణ్ కుమార్ గారు ఫ్రమ్ రామకుప్పం,

మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు. నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్, థ్యాంక్ యూ అంటూ శ్యామ్ గారు ఫ్రమ్ భీమవరం, ఎమ్మిగన్నూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు, లక్ష్మి గారు, దోర్నాల బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికాపల్లి విలేజ్, స్వప్న హాయ్ మేడం ఐఎమ్ స్వప్న అని చెప్తూ మెసేజ్ చేశారు కరెక్ట్గా. తర్వాత కే మురళీధరన్ ఫ్రమ్ చిత్తూర్, ఎడ్వర్డ్ పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాయుడుపేట నుంచి, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, కే రవీంద్రరెడ్డి ఫ్రమ్ సర్వేపల్లి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనూజ్, సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాజేష్ అంబికా ఫ్రమ్ ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర, కీర్తిక లితిక అశ్విని కుమార్ ఉమా ఫ్రమ్ నెల్లూర్, షబీనా గారు మెసేజ్ చేశారు. కర్నూల్ డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గోపాలకృష్ణ ఫ్రమ్ నెల్లూర్, పార్వతీదేవి అంటున్నారా, కాదండి, గద్వాల జిల్లా నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంటతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవని గారు, గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ వీళ్ళందరూ దేవరపల్లి ఆత్మకూరు మండలం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోని అని చెప్తూ మెసేజ్ చేశారు. శ్యామశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, సందర్శ నదిలో లేట్ జాయిన్ అండి నేను, బట్ ఆన్సర్ విషయానికి వస్తే అని చెప్తూ కరెక్ట్గా పెట్టారు. లేట్ అయినా లేటెస్ట్గా ఆన్సర్ మాత్రం కరెక్ట్గా పెట్టారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం కరెక్ట్ ఆన్సర్, ఆదిత్య గారు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్, బీవీ సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్ హాయ్ అని మాత్రమే పెట్టారు. ఓకే, పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు, ఆందాల్ గారు, గడ్డ మంకయ్య గారు ఫ్రమ్ మందరపల్లి నెల్లూరు జిల్లా, కళ్యాణ్ కుమార్ ఫ్రమ్ రామకుప్పం, చంద్రశేఖర్ షాఖాపూర్ వెనపతి డిస్టిక్ట్ నుంచి, మలాంబి గారు ఫ్రమ్ కర్నూలు బాలాజీనగర్, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా, నాగరాజు ఫ్రమ్ పెడన, కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామల, ఇక రుక్మిణి గారు ఫ్రమ్ విజయవాడ, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ మెసేజ్, సుభాషిణి ఇనమడుగు నుంచి నెల్లూరు నుంచి పంపించారు, తర్వాత రేవతి, రాజశేఖర్ వీళ్ళు కూడా సేమ్ ప్లేస్ అనమాట. ఈరోజు షో చాలా బాగుంది, ఇంకా అయిపోలేదుగా. ఏం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ వీళ్ళందరూ మెసేజ్ పెట్టారనమాట. ఓకే దెన్, సో ఆన్సర్స్ అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పెట్టారు, కొంతమంది మాత్రం రాంగ్గా గెస్ చేశారు. ఓకే, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చెప్తాను, దేవతల తల్లి ఎవరు అంటే,

దేవతల తల్లి అదితి. సో అదితి దేవతల తల్లి అని చెప్పేసి పిలుస్తారు, దేవమాత అని పిలుస్తారు. అండ్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా దేవతల తల్లులు అని కూడా పిలుస్తారనమాట. గ్రామ దేవతల్ని కూడా అంటే మన తెలుగు సంస్కృతి మరియు జానపదాలలో జనరల్గా దేవతల తల్లి లేదా గ్రామాలను రక్షించే శక్తి రూపాలను సాధారణంగా గ్రామ దేవతలు అని చెప్పి పిలుస్తాం. కానీ జనరల్గా హిందూ పురాణాలలో దేవతలకు జన్మనిచ్చిన తల్లి ఎవరు అంటే అదితి, ఇదన్నమాట పేరు. నెక్స్ట్ అందరు కూడా కరెక్ట్గా గెస్ చేసేసారు, ఇక మరి చూద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే వినిపిస్తాను, కానీ ఈలోపు ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం, ఫిలిం రిలేటెడ్ అనమాట. మన నాగ చైతన్య గారు సునీల్ గారు కలిసి ఒక సినిమాలో నటించారు, ఇద్దరు బ్రదర్స్గా ఆర్ ఫ్రెండ్స్గా ఆర్ హీరోస్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాగ చైతన్య అండ్ సునీల్ కలిసి నటించిన సినిమా ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని.

ఎస్ వింటున్నారు విభిన్ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఏ సినిమా నుంచి సాంగ్ వినేసాం తెలుసు కదా, ఒకే ఒక్కడ ఫిలిం నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు. 3:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, సన్ రైజ్ నరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఏకంగా 62 మెసేజెస్ అయితే వచ్చేసాయన్నమాట నాకు. మొత్తానికి ఇంతలో సినిమా నాలెడ్జ్ బాగానే ఉంటుంది మనకి. సో సునీల్ అండ్ మన నాగ చైతన్య గారు కలిసి నటించిన సినిమా ఏంటి అని అడిగాను కదా, కళ్యాణ్ కుమార్ అండ్ తేజ రామ్ ఫ్రమ్ మిట్టపల్లి. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, అందరూ కూడా కరెక్ట్గానే పెట్టేశారు. సో మీ నేమ్స్ అన్ని కూడా చదివేస్తాను, ఒకవేళ రాంగ్ ఎవరన్నా చెప్తే వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు రాంగ్ అని. ఓకేనా? సో పెడన జోగనేంద్ర కాలనీ నుంచి చప్పలరాజు గారు, లక్ష్మీదేవి గారు, హేమలత గారు ఫ్రమ్ రాజోలి, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట గ్రామం నుంచి పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా, సుమాని గారు ఫ్రమ్ పెడన, పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, ఇక శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంబిచెల్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ అండ్ మోహన్ కృష్ణ, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, రాజోరు నుంచి జయన్న గారు, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి, లక్ష్మీ గారు గొల్లపూడి నుంచి, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, స్వప్న, మీ ఊరు పేరు అయితే మెన్షన్ చేయలేదు, ఓకే స్వప్న గారు. తర్వాత రాజోలు నుంచి నిఖిల్ అండ్ భరత్ రాహిత్య, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్, మార్కాపూర్ శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా గారు, విజయ్ కైలాష్, సాయి కృతిక ఫ్రమ్ మారుతినగర్ అనంతపురం, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా, ఎంఎస్ దుర్గారావు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కర్నూలు డిస్టిక్ గోనగండ గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి, తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం, కౌస్తుభా ఆత్మకూరు నుంచి నంద్యాల జిల్లా, దోర్నాల బాలాజీ ఫ్రమ్ హైదరాబాద్ బనస్థలిపురం, బీవీ సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం, అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, నాగేంద్రప్ప ఉడేవు మోల్కల్పూర్

ತಾಲೂಕ್ ಕರ್ನಾಟಕ, ತುಳಸಿ ಮೌನಿಕಾ ಜಯಂತ್ ಫ್ರಮ್ ನಂದಿಕೋಟ್ಕೂರ್, ಗೋಪಾಲಕೃಷ್ಣ ಅಂಡ್ ಲಲಿತಾ ಫ್ರಮ್ ಕಮಲಾ ಸೂರ್ಯ ಫ್ಯಾಮಿಲಿ ಅಂದರೂ ಕೂಡ ಪಂಪించారు, ನಾಗರಾಜು ಗಾರು ಫ್ರಮ್ ಪೆಡನ. ನೆಕ್ಸ್ಟ್ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಇನಮಡುಗು ನುಂಚಿ ಚೇಬ್ರೋಳು ರಾಮಕೃಷ್ಣಯ್ಯ ಗಾರು, ಸುಭಾಷಿಣಿ, ಶ್ರೀ ವಿಷ್ಣು, ಕೈಲಾಶ್, ಮನೋಜ್ ಅಂಡ್ ತನೋಜ್. ನೆಕ್ಸ್ಟ್ ಮೆಸೇಜ್, ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಫ್ರಮ್ ವಿಜಯವಾಡ, ಮಧುಪ್ರಸಾದ್ ಅಂಡ್ ಫ್ಯಾಮಿಲಿ ಫ್ರಮ್ ತಲಂಪಾಡು ಗ್ರಾಮಂ, ದೊರವಾರಿ ಸತ್ರ ಮಂಡಲಂ, ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ. ಮಲಾಂಬಿ ಗಾರು ಕರ್ನೂಲ್ ಬಾಲಾಜಿನಗರ್ ನುಂಚಿ, ಗುರುಸ್ವಾಮಿ ನಾಯ್ಡು ಗಾರು ಧನಲಕ್ಷ್ಮಿ ರೊಂಪಿಚರ್ಲ ದೊಡ್ಡದೇವರಪಲ್ಲಿ ನುಂಚಿ ಮೆಸೇಜ್ ಪಂಪించారు. చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, కొల్లిపార నుంచి మస్తానమ్మ గారు, మండూరు లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుంచి, చీరాల నుంచి ఎడ్వర్డ్ పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చీరాల నాయుడుపేట. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబల మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. నెక్స్ట్ షబీనా గారు మెసేజ్ పంపించారు, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు, హర్షిత అండ్ హేమశ్రీ ఉండవల్లి జోగులమ్మ గద్వాల్ డిస్ట్రిక్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. ఓకే, హాస్కోటే తాలక్ వాగట విలేజ్ సురా ఎలక్ట్రానిక్స్ మునియప్ప అని చెప్పి మెసేజ్ పంపించారు. మీ ఊరు పేరైతే అర్థం కాల. కె రవీంద్రరెడ్డి దర్వేపల్లి, సర్వేపల్లి కదా, ఎస్ బదులు డి పడింది. నెక్స్ట్ ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవజీ సక్కుబాయ్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్ పెడల నుంచి, రామకృష్ణ కాలనీ నుంచి నరసన్న శివగంగ, కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి, ఓకే, నాగార్జున లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్, కీర్తిక అండ్ లిఖిత, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం, రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, సుభాషిణి సాగా ఇనమడుగు నెల్లూరు నుంచి, తర్వాత డి గోవర్ధనరావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట, మొత్తం కూడా దాదాపు 65 దాకా చదివా. తేజు గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తాను త్వరలోనే. ఓకే దెన్. సో వచ్చిన మెసేజెస్ అయితే చదివేశాను కదా, మరి ఇంతకే ఆన్సర్ ఏంటంటే తడాకా. ఇందులో తడాకా సినిమాలో నాగ చైతన్య, సునీల్ ఇద్దరు కలిసి బ్రదర్స్గా నటిస్తారు, పెద్దబ్బాయి సునీల్, చిన్నబ్బాయి నాగ చైతన్య. మరి ఈ సినిమా నుంచి మీ అందరి కోసం ఫైనల్గా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఈరోజు మన సందరేసినరి ప్రోగ్రాంలో. ఇది ఇవాళ మన సందరేసినరి. సో నెక్స్ట్ వివిధాలు కలుసుకుందాం, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000 పైగా నియామక పత్రాలను ఆయన అందించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరా

ఆయన సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం నుంచి కడప బైపాస్ రోడ్డు వరకు 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నుంచి అన్ని జిల్లాల చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు నిర్వహించారు. అనారోగ్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. స్వర్ణాంతర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం, శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు బీచ్, కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జూలై నాటికి పీఎం కిసాన్ కింద 400,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడ వాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3. కృష్ణా తీరాన వెలిసి,
2: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచి ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
3: You're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:35 అయిపోయింది. సో వివిధాలో వచ్చేసాం కదా. మరి ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరోయిన్ సాంగ్స్. మరి ఈ రోజు మనం ఎవరి పాటలు విందాం? హీరోయిన్ సిమ్రన్ గారి పాటలు. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయండి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో. సో బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం. అలాగే తమిళ్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి సిమ్రన్ గారు నటించిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీకోసం బావనచ్చాడు ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, తర్వాత ఇంకా నువ్వు వస్తావని, డాడీ, నరసింహనాయుడు. సో వరుసగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती FM 101.3। వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వివిధ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. 4:21 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హీరోయిన్ సిమ్రన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వింటూనే చేస్తూ ఉన్నారు కదా. ఇక నరసింహనాయుడు నుంచి అయితే మా మంచి సాంగ్ అయితే వినేసాం. నిజంగా బాలకృష్ణ గారికి సిమ్రన్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మరి వాటిలో నుంచి ఒకటైతే వినేసాం. నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఈ సినిమాలో సిమ్రన్ గారు నటించిన పాట మనందరి ఫేవరెట్ సాంగ్, మొన్న కనిపించావు మై మర్చిపోయిన సాంగ్ కదా. సో ఈ పాట చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అనమాట. సో ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట చూడడానికి అండ్ వినడానికి కూడా అని మనందరం ఫీల్ అవుతాం. మరి మీ అందరి కోసం ఈ పాట అయితే వచ్చేస్తుంది. తర్వాత మన వెంకీ సిమ్రన్ గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మరి అందులో నుంచి కూడా ఒక మంచి సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కలిసి ఉందాం సినిమా నుంచి వచ్చేస్తుంది ప్రేమతోరా. సో ఇవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సినిమా పాటలు వింటారు. ముందుగా రంగస్థలం చిత్రం కోసం రాహుల్ సిబ్లిగంజ్ పాడిన పాట వింటారు.

ఈరోజు మనం దేశంలో ఇటీవల నిర్మించిన 4 ముఖ్యమైన వంతెనలను గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అవి చీనా బ్రైలు వంతెన, అంజీకడ్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన్ సేతు. ముందుగా చీనా బ్రైలు వంతెన, జమ్మూ కాశ్మీర్. చీనా బ్రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తు. దీన్ని 2025 జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఇది 1315 మీటర్ల పొడవైన ఉక్కు వంపు వంతెన. కాశ్మీర్ రైలు మార్గంలో ఇప్పటి వరకు కష్టతరంగా ఉన్న అంతరాన్ని ఈ వంతెన పూర్తి చేసింది. దీంతో కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణం సమయం 3 గంటలకు తగ్గింది. చీనా బ్రైలు వంతెన్ను 8 తీవ్రత గల భూకంపాలను మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు. ఖైదీ నంబర్ 150 చిత్రం కోసం హరిహరన్, శ్రేయా ఘోషల్ కలిసి పాడిన పాట వింటారు.

అంజీ కడ్ వంతెన జమ్మూ కాశ్మీర్. అంజీ కడ్ వంతెన భారతదేశపు మొదటి కేబుల్ స్టైడ్ రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో 725 మీటర్ల పొడవుతో ఉంది. సాధారణ స్తంభాలు నిలబెట్టలేని భూభాగంలో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం 11 నెలల్లోనే పూర్తయింది. చీనాబ్ వంతెనతో పాటే 2025 జూన్ 6వ తేదీన అంజీకాడ్ వంతెనను ప్రారంభించారు. దీంతో కత్రా రియాసీ మార్గంలో చివరి అంతరం కూడా పూర్తయింది. ఈ వంతెనకున్న వై ఆకారపు స్తంభం పునాది నుండి 193 మీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని డెక్ నిర్మాణానికి సుమారు 8,200 మెట్రిక్ టన్నుల ఉక్కు వాడారు. కేరింత చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట వింటారు.

న్యూ పంబన్ వంతెన తమిళనాడు. న్యూ పంబన్ వంతెన భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైలు సముద్రపు వంతెన. ఇది రామేశ్వరం దీవికి రైలు మార్గాన్ని కలుపుతుంది. 1914 నిర్మించిన పాత షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ వంతెనను 2022 మూసేశారు. కొత్త వంతెనను 2019 మంజూరు చేసి 2025 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయం

5,50,000 కోట్ల రూపాయలు. ఈ వంతెనలో 72.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్ ఉంది. ఇది 17 మీటర్ల ఎత్తు వరకు పైకి లేస్తుంది. దీనివల్ల ఓడలు క్రింద నుండి వెళ్ళగలవు. అదే సమయంలో రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 100 ఏళ్ల పాటు ఉప్పుగాలిని సైతం తట్టుకునేలా ప్రత్యేక పూతగల స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ వాడారు. హిట్ 3 చిత్రం కోసం సిద్ శ్రీరామ్, నూతన మోహన్ కలిసి పాడిన పాట వింటారు.

పుస్తకాల మధ్య నిర్మించారు. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన కేబుల్ స్టైడ్ వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. 4 లేన్ల రహదారి దీని మీద ఉంది. దీనికి ముందు బెయిత్ ద్వారకాకు బోటు ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. 2017 అక్టోబర్ 7న శంకుస్థాపన జరిగింది. నిర్మాణం 2023 డిసెంబర్లో పూర్తయి 2024 ఫిబ్రవరి 25న సుదర్శన సేతు వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన కాలిబాట్ల వెంబడి భగవద్గీత శ్లోకాలు చెక్కారు. డెక్కు పైన ఉన్న సోలార్ ప్యానెల్ల ద్వారా సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బ్రూస్లీ చిత్రం కోసం దీపక్, రమ్యా బెహ్రా కలిసి పాడిన పాట వింటారు.

ఇంతవరకు మనం చీనా బ్రైల్ వంతెన, అంజీకట్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన సేతు గురించి తెలుసుకున్నాం. ఇవి దేశంలో ఇంజనీరింగ్ రంగంలో వచ్చిన పురోగతికి ఉదాహరణలు. బలబలే మగాడు వే చిత్రం కోసం కార్తిక్ చిన్మయ్ కలిసి పాడిన పాట వింటారు.

గజిని చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కుపురం 101.5 FM సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, ఆంగ్లంలో మరియు సంస్కృతంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పేదలకు సొంతిల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. పేదలకు సొంతిల్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్ధిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: 11 మండలాలు 28,445 కుటుంబాలు నిన్నటి వరకు భూమి మీదే హక్కు మీది కాదు, ఈ రోజటి నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లు ఉంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ ఉద్యానవన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన

0: కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్ధంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027 పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ నీళ్ళ నేపథ్యంలో రిజర్వాయర్స్ లోకి నీళ్లు లేకపోవడంతో ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర దగ్గర 60% కనితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే, పురుషోత్తంపట్నం నుంచి లిఫ్ట్ చేసి ఏలే రిజర్వాయర్ కి ఆ ఏలేరు రిజర్వాయర్ కి మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.
0: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్టు స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 201 అభ్యర్థులకు ఈరోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్దితో పనిచేస్తూ భారత్కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభం అని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే కాదని ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తుడు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్13 ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్భర్ భారత సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: భారత్ కీ ఆజాదీ కే 75 వర్ష కా హై, ఆజాదీ కే అమృత కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కీ బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మనిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్

0: మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆది సేవా కేంద్రాల ద్వారా ఈరోజు నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆది సేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన్ కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్ సేవా మేరా యోగదాన్, స్వచ్ఛత అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవపత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు. వాతావరణం. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ధ్రువణి విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర యానాంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20తమే రోజ్గార్ మేళా సమారోహే 150,000 నవ నియుక్తేభ్యః నియుక్తి పత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ 21 సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జాపాన్ దేశ అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే దృశ్యశ్రవ్యమాధ్యమేన సమాయోజితే 20తమే రోజ్గార్ మేళా సమారోహే విభిన్నేషు సర్వకార్య సంస్థానేషు 150,000 నవ నియుక్త యువకేభ్యః నియుక్తిపత్రాణి వితరితవాన్. అత్రావసరే సంబోధయన్ శ్రీమోదీ అవోచత్ యత్ విగతేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ ఆగామి భవిష్యస్య సజ్జతాయై యువకానాం కౌశల సంవర్ధనే తేభ్యః నూతనావసరాణాం ప్రదానే చ నిరంతరం ధ్యానం కేంద్రితం.
2: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी

0: अभिः जनजीवनं सम्पत्तयश्च गभीरतया बाधिताः आसन्। नेपालदेशस्य वित्तमन्त्री डॉक्टर स्वर्णिम वागलेवर्यः अवदत् यत् भारतनेपालयोः मध्ये पूर्वमेव विद्यमानानां सुदृढानां सम्बन्धानाम् आधारेण स्वसहभागित्वस्य नवीकरणस्य अवसरः अस्ति। अद्य नवदिल्ल्यां विकासशीलदेशानां कृते अनुसन्धानसूचनाप्रणाल्याम् आयोजिते उदयोन्मुखवैश्विकव्यवस्थायां भारतनेपालसम्बन्धानां पुनर्कल्पना इत्यस्मिन् विषये अन्ताराष्ट्रियचर्चासत्रं सम्बोधयन् डॉक्टर वागलेवर्यः सम्पर्कम् आर्थिकसहयोगं च दृढीकरणस्य महत्त्वं प्रतिपादितवान्। आकाशवाण्या सह विशेषतया सम्भाषयता नेपालस्य वित्तमन्त्रिणा ऋतुदशा संकटं न्यूनीकर्तुं पूर्वसूचना प्रणालीं स्थितिस्थापकसंरचनां च समेत्य आपत्कालपूर्वनिवेशस्य विषये अपि अवधानं दत्तम्। ऊर्जा सहकारस्य सीमापार विद्युत व्यापारस्य च विषये डॉक्टर वागलेवर्यः भारतीय निवेशैः समर्थिताः वर्तमान संयुक्त परियोजनाः अधोरेखितवान्। अद्य कालिम्पोंग पर्वतमण्डलात् पश्चिम बंगाल आरक्षकैः एकः अवैधः अफगानी जनः निगृहीतः। गुप्तसूचनानुसारं कार्यं कुर्वन्तः आरक्षकाः 28-वर्षीयं सैयद बिलाल खान इत्येतं गृहीतवन्तः इति आरक्षकाः अवदन्। आरक्षकाधिकारिणः उक्तवन्तः यत् बिलाल खान इत्यसौ सम्प्रति कालिम्पोंग नगरे विगत कतिपयेषु मासेषु भाटकत्वेन अवैधरूपेण निवसति स्म। तस्य निगडनानन्तरं तेन उक्तं यत् सः अफगानिस्तानदेशीयः अस्ति अपि च भारते अवैधरूपेण निवासं कुर्वन्नासीत्। जापानदेशस्य मिजुहो पार्क एथलेटिक्स क्रीडाङ्गणे अद्य 20तमस्य एशियाई क्रीडा महोत्सवस्य औपचारिक समारम्भो जातः। सम्राजा नारुहितो महाभागेन क्रीडा महोत्सवस्य उद्घाटनम् अत्रावसरे समुद्घोषितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కపురం 101.5 FM ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు ఈ అంశం గురించి కొల్లుపార రైతు శ్రీ కంబంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 తిరిగి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ఎం ప్రశాంత్ గారు మరియు రామకృష్ణ శేషసాయిబాబు గారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ వింటారు. 9:30 మధుర గీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ వింటారు. 11:10 మా ప్రసారాలు సమాప్తం. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి మరియు క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దేవుని మౌనం నిరాకరణ కాదు. వ్యాఖ్యానం డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో కంది పంట సాగు వివరాలు వింటారు.

8:40 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఏడు 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవల వింటారు. పఠనం

అవుతాయి. 8:35 హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 6వ రోజు హనుమంతుని వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి ప్రశాంత్ గారు మరియు పివిఎన్ఎన్ మారుతి గారు. 9:30 బాలానందం కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 వార్తావాహిని కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ ఇమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ రాశారు. సెప్టెంబర్ 11 రాత్రి పాటకు వేలాయరా, అన్ని పాటలు చాలా బాగున్నాయి, తర్వాత వినిపించిన జానపద గీతాలు సూపర్ అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్ మనవిత్ గారు రాశారు. మీ కేంద్రం నుండి ప్రసారమైన మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వాయు కాలుష్యంతో నష్టాలు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి సిహెచ్ సువర్ణకుమారి గారి ప్రసంగం సూపర్, కార్యక్రమం చాలా బాగుంది అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. సెప్టెంబర్ 12 ఉదయకిరణాలులో కాలుష్యరహిత వినాయకుడిని పూజిద్దాం, సంభాషణ బాగుంది, మా శ్రోతలందరూ మట్టి వినాయకుణ్ణి పూజించాలని సంభాషణ రూపంలో తెలిపినందుకు ఆకాశవాణి మార్కాపురం వారికి ప్రత్యేక ధన్యవాదములు. భావలహరి కార్యక్రమంలో సాంగ్స్ సెలక్షన్ బాగుంది, ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో గౌరవనీయులైన ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. 13వ తారీఖున రాత్రి 8:45 చిత్రమంజరి సాంగ్స్ సెలక్షన్ బాగుంది మరియు 9:30 ఫిలిమ్స్ సాంగ్స్ సెలక్షన్ బాగుంది, ధన్యవాదములు. మన ఆకాశవాణి మార్కాపురం ఈక్వల్ టు పెద్దబాల శిక్ష యువవాణి యువజనుల కార్యక్రమంలో వీక్లీ వన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, ఎగ్జాంపుల్ డబ్ల్యూసి బెనర్జీ, మోతీలాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, సరోజినీ నాయుడు ఇలాంటి ప్రముఖుల గురించి తెలిపితే బాగుంటుంది అని మా చిన్న విన్నపం, థ్యాంక్ యూ సార్ అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. సెప్టెంబర్ 15వ తారీఖున ఉదయకిరణాలులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా చాలా చక్కగా వివరించారు. వారి జయంతిని సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డేగా పిలవడం జరుగుతుంది, థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ. సెప్టెంబర్ 15 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉదయం రాత్రి వినిపిస్తున్నారు, ధన్యవాదములు. బ్రహ్మోత్సవాలకు

హాజరు అయిన ఫీలింగ్ కలిగింది. సంతోషంగా ఉంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాలు వినిపిస్తున్నారు, సాంగ్స్ సెలక్షన్ బాగుంది, ధన్యవాదములు అంటూ రాశారు. ఈ ఈమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నాగర్లు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన DRFM శ్రోతల అభిప్రాయాలతో కూడిన కార్యక్రమంలో కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. September 13 ఆదివారం ఉదయం బాలానందం కార్యక్రమంలో గురుజేపల్లి మండలం ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో పిల్లలు పాడిన దనం కూడబెట్టి అనే పాట, గంగిగోవు పాలు, పాలపిట్ట, రేలా రేలా, చింతకాయ దప్పలం, గురుశిష్యుల సంభాషణ, అమ్మకు జేజేలు, సావిత్రిబాయ్ పూలే గురించి, కోతీబావా కోతీబావా, తల్లి భారతి వందనం, సామెతల గురించి, ఆటలాడి పాటలాడి, ఇలా ఈ అంశాలన్నీ మమ్మల్ని ఆకట్టుకున్నాయి. పాల్గొన్న చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ప్రత్యేక ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఈమెయిల్లో September 14 సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా ఉదయం భక్తి గీతాలు, పండుగ విశిష్టతతో పాటు పలు కార్యక్రమాలు విని భక్తి పారవస్యం చెందాం, ఆకాశవాణి సిబ్బందికి మా ధన్యవాదములు. September 15 మంగళవారం శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన హనుమాన్ భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో క్షమించే హృదయం ఉండాలని, ఎప్పుడూ మంచి మనసుతో మెలగాలని, ఇటువంటి నీతిదాయకమైన విషయాలను అందించిన శ్రీ కె ప్రసాద్ శాస్త్రి గారికి మా నమస్తే. September 16 బుధవారం సాయంత్రం ప్రసారమైన వసతి గృహం, ఉప్పులాంటి నిజం, ఈ 2 నాటికలు మాకు బాగా నచ్చాయి. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు అంటూ రాశారు. ఈ ఈమెయిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది. శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు చాలా చక్కగా శ్రోతలు పంపిన అభిప్రాయాలను చదివారు, వారికి హృదయపూర్వక ధన్యవాదములు. 13వ తేదీన సాయంత్రం 6:35 సంస్కార గీతులు, జానపద గీతాలు చాలా బాగున్నాయి. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండిలో ఇంటర్నేషనల్ న్యూస్ చాలా బాగున్నాయి. 14వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి చాలా చక్కగా వివరించారు. అనంతరం వినాయక చవితి ప్రాశస్త్యం గురించి శ్రీ జొన్నాబట్ల రామస్వామి గారు ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు, వారికి ధన్యవాదములు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు కార్యక్రమం చాలా బాగుంది. 6:35 అన్నమాచార్య సంకీర్తనలు చాలా బాగున్నాయి. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడల గురించి చక్కగా వివరించారు. 15వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనిలో హనుమాన్ భక్తి గీతాలు చాలా బాగున్నాయి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారితో పరిచయం చాలా ఉపయోగకరంగా ఉంది. అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చాలా చక్కగా వివరించారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరిలో స్వాతి చినుకు రాలే పాట చాలా బాగుంది. చిరంజీవి గారి పాట అంటేనే క్రేజ్ ఉంటుంది. బావగారు బాగున్నారా చిత్రంలో ఆంటీ కూతురా అనే సూపర్ హిట్ సాంగ్ వినిపించారు. అనంతరం వినిపించిన ఆకాశవాణి మార్కాపురం ప్రోమో చాలా బాగుంది. పడిపడి లేచే మనసు చిత్రంలో పాట చాలా బాగుంది. భావలహరి మృదుమధుర గీతమంజరిలో సినీ హీరో హీరోయిన్ పుట్టినరోజులు, జయంతులు, వర్ధంతుల సందర్భంగా సినీ రచయిత, దర్శకుల గురించి, సినీ సంగీత దర్శకుల గురించి తెలుపుతూ చాలా బాగుంది. ఇప్పుడు అలా లేదు. 9 నెల నుంచి కార్యక్రమాల రూపకల్పనలో మార్పులుంటాయండి.

0: శ్రోతలు గమనించగలరు. ఉదయం 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ఆడవారిలో ఆరోగ్య చైతన్యం పెరిగిందా చర్చా కార్యక్రమంలో విజయశ్రీ గుప్తా గారు 20 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి, మహిళలు ఉద్యోగాలు ఇప్పుడు చేస్తున్నారు, కుటుంబ పోషణలో భార్యాభర్తలు సంపాదిస్తున్నారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు, మొత్తానికి ఈ కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది, చక్కటి కార్యక్రమం అందించారు, ధన్యవాదములు. సాయంత్రం 6:35 జానపద గీతాలు చాలా బాగున్నాయి. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా చక్కగా వివరించారు. 9:30 తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు పెద్దశేష వాహనంలో తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్న కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం చాలా బాగుంది. 16వ తేదీన 6:10 భక్తిరంజనిలో శ్రీరామ గానామృతం చాలా బాగుంది. 6:30 సూక్తి ముక్తావళిలో కర్మసిద్ధాంతం గురించి సుశర్మ గారి గలంలో చాలా బాగుంది. ఇదంతా మన కర్మ అనుకుంటాము కదా, కానీ ఇదంతా గ్రహచారం అనుకుంటాము కదా, ఇది జరగాలని మన నుదుటి మీద రాసి ఉందని చాలా చక్కగా వివరించారు. సుశర్మ గారికి మా నమస్కారములు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో లేయర్ కోళ్ల పెంపకం గురించి చాలా చక్కగా వివరించారు. 7:15 మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరిలో సూపర్ హిట్ సాంగ్స్ వినిపించారు, చాలా బాగుంది. 9:00 తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ శ్రీవారి గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం చాలా బాగుంది. 6:35 వసతి గృహం నాటిక చాలా బాగుంది. 8:00 తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు హంసవాహనంపై చాలా బాగుంది. 9:30 చీర్ ఫర్ భారత్ చాలా బాగుంది. గురువారం ఉదయం 6:10 భక్తిరంజనిలో సాయి భక్తి గీతాలు చాలా బాగున్నాయి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఉపయోగపడే సూక్ష్మజీవుల గురించి కార్యక్రమం చాలా బాగుంది. 9:00 తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు సింహవాహనంపై కార్యక్రమం విని తరించాము. మేము కూడా తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. ఆకాశవాణికి ధన్యవాదములు. 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు కార్యక్రమం చాలా బాగుంది. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాల గురించి ప్రముఖ కళాకారులు శ్రీ వి వెంకట సుబ్బరత్నం గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు. వెంకట సుబ్బరత్నం గారు వారి అనుభవాల గురించి వారి మాటల్లో విని సంతోషించాము. ఇదే తరహాలో ఆకాశవాణి శ్రోతలతో పరిచయ కార్యక్రమం నిర్వహించండి. చాలా సీనియర్ శ్రోతలు కూడా ఉన్నారు, దయచేసి గమనించగలరు. తప్పకుండా అండి, చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదములు అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ద స్టేషన్ డైరెక్టర్ డిఆర్ఎఫ్ఎం మీరు మేము ఆకాశవాణి మార్కాపురం పిన్కోడ్ 5233316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com srotalamata@gmail.com srotalamata@gmail.com
1: కార్యక్రమంలో ఆట చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సునిధి చౌహాన్ కలిసి పాడిన పాట వింటారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: చిత్రలహరి చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు ఈ అంశం గురించి కొల్లిపార రైతు శ్రీ కమ్మంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का.
0: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1: तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है. आज करीब आधे रिकॉग्नाइज्ड स्टार्टअप्स टियर 2 और टियर 3 शहरों में है. यानी आज गांव, कस्बे और छोटे शहर का युवा भी भारत की

0: की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है।
1: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నా ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకల్పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం, గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన యష్ దబ్బాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్షరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యూసో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షార్ట్ పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్భంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మొహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు ఈ అంశం గురించి కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం.
3: కిసాన్వాణి శ్రోతలకి నమస్కారం. ఈ రోజుల్లో మనం ఏ ఆహారం తీసుకున్నా తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కొంత కల్తీ కావచ్చు, పురుగు మందుల అవశేషాలు కావచ్చు. ఎందుకనంటే ఆహారమే ఆరోగ్యం, ఔషధం అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రైతులు సేంద్రియ పద్ధతి వైపు వెళ్తూ ఉన్నారు. సేంద్రియ పద్ధతిలో మనం సాధ్యమైనంత వరకు ఈ పురుగు మందులు కెమికల్స్ వాడకుండా సాగు చేస్తూ పండిస్తూ ఆర్గానిక్ పంటల్ని తీసుకొస్తూ ఉన్నారు. వినియోగదారులకు కూడా మనం వాడుకోవడానికి కూడా ముందుకొస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి మార్కెట్లో మంచి గిరాకీ రేటు ఉండడమే కాకుండా తీసుకునే వాళ్ళకి ఆరోగ్యం కూడా అదనంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనతో రైతు ఉన్నారు, ఆదర్శ రైతు కృష్ణగురుమూర్తి గారు. నమస్కారం అండి.
4: నమస్తే
3: సార్. మీరు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి ఉద్యాన పంటలు, వీటి గురించి వివరాలు మనం మాట్లాడుకునే ముందు ఒకసారి మా శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, అలాగే ఈ సాగు వైపు రావాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది, ఎందుకని మీరు ఇటువైపు మొగ్గు చూపారు ఒకసారి?

0: నా పేరు కంభంపాటి కృష్ణ గురుమూర్తి. నేను ఎంటెక్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 25 ఇయర్స్ నేను జాబ్ చేశాను. తర్వాత ఇప్పుడు కరెంట్ రోజుల్లో మనకి ఈ కెమికల్ ఫుడ్స్ మనకి ఎక్కువైపోయాయి బాగా. సో అందుకని నాకు అనిపించింది, మనకి పొలం ఉంది కాబట్టి వచ్చి చేస్తూ మంచి ఫుడ్ తయారు చేసి మనం తింటూ నలుగురికి పెట్టచ్చు అని చెప్పి జెన్యున్గా మనం చేద్దామనే ఉద్దేశంలో జాబ్ రిజైన్ చేసి వచ్చాను.
1: ఎక్కడ, ఏ ప్రాంతం నుంచి సార్ మీరు?
0: నేను ఇక్కడ కొల్లిపురం అండి, తెనాల దగ్గర.
1: అయితే మీ పూర్వీకులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు?
0: మా నాన్నగారు
1: చేస్తూ
0: ఉండేవాళ్ళు.
1: సార్ అయితే ముందుగా మీరు ఎలా మొదలు పెట్టారు? సహజంగా మనకు ఒక ట్రెడిషనల్ పద్ధతి ఉంటుంది, మన పూర్వీకులు మన పెద్దవాళ్ళకి తెలుసు. మీకు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా కొత్త కదా, ఎంటెక్ మీ బ్యాక్గ్రౌండ్, ప్రైవేట్ కంపెనీలో జాబు, ఇది అనేది పూర్తి కొత్త కాబట్టి మీకు ఆలోచన వచ్చిన వెంటనే ఎలా స్టార్ట్ చేశారు?
0: మెయిన్ సోర్స్ ఇస్ యూట్యూబ్. చేస్తే తప్పకుండా ఆర్గానిక్ వ్యవసాయమే చేద్దామని ఆ పద్ధతిలో. ఆవు ఎలాగూ ఉంది ఇంట్లో, సో ఆవు ఉంది కాబట్టి ఆ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుని ప్రాపర్గా.
1: మీ ప్లానింగ్ ఎలా సాగింది సార్? ఆలోచన వచ్చిన వెంటనే మీరు హౌ డిడ్ యు స్టార్ట్, ఎలా మొదలు పెట్టారు?
0: సో ఇట్ ఈస్ బేసికలీ ఫ్యామిలీతో డిస్కస్ చేశాను, వైఫ్ డిస్కస్ చేసి ఆవిడ సంపర్కం తీసుకున్న తర్వాత దెన్ ఐ రిజైన్ మై జాబ్. జాబ్ రిజైన్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చాను. ఆవిడ జాబ్లోనే కంటిన్యూ అయింది.
1: ఎలా, మీరు ఏ పంటతో మొదలు పెట్టారండి ముందు?
0: స్టార్టింగ్ వరి, వరి అరటి, అరటి ఒక దిబ్బ మీద పెట్టాను. సో అరటి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే అరటిలో షెల్ఫ్ లైఫ్ ఉండదు, అండ్ సెకండ్లీ మార్కెట్లోకి ఇమ్మీడియట్గా మనం అంత ఆర్గానిక్గా అరటిని తీసుకునే వాళ్ళు జనం తక్కువ. అరటి వేయడం కష్టం అవుతుందేమో, ఎందుకంటే ఆర్గానిక్గానే మనం అమ్మాలి, వెళ్ళిన తర్వాత మార్కెట్లో అన్ని ఈక్వల్ అయిపోతాయి అని అనిపించింది. వరి డిఫరెంట్ వెరైటీస్, 6 వెరైటీస్ వరకు నేను
1: చేస్తున్నాను.
0: మైసూర్ మల్లి, ఇంద్రాణి, బహురూపి, బ్లాక్ రైస్ అంటే కాలబట్టి, మాపిల సాంబార్.
1: ఇందులో మీకు అంటే మార్కెట్లో బాగా వెళ్తున్న రకం
0: మైసూర్ మల్లి. మైసూర్ మల్లి బెస్ట్.
1: ఎందుకని?
0: ఎందుకంటే అది సన్న వెరైటీ, అండ్ మనకి దాదాపు బీపీటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో జనాలకి ఈజీగా దాని వైపుకి వెళ్ళగలనమాట. అంటే బేసికలీ మేము చేసేది ఇవన్నీ ఇండియన్ వెరైటీస్, హైబ్రిడ్ కాదు. ఇవన్నీ పోషక పదార్థాలు మంచిగా ఉంటాయి, తక్కువ పట్టి ఇస్తామన్నమాట. కాబట్టి స్విచ్ ఇవ్వడానికి కొంచెం జనాలకి వైట్ రైస్ బాగా తిని అలవాటు అయిపోయి,
1: పాలిష్డ్
0: రైస్ బాగా అలవాటు అయిపోయి తినడం కొంచెం కష్టపడతారు, బట్ ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకుంటున్నారు.
1: పాత రోజుల్లో పొట్టుతోనే ఎక్కువ తినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఆ వైపుగా వెళ్తే దీనిలో చెప్తూ ఉంటారు బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేసి. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేస్తారు సార్?
0: నేను అరౌండ్ 7 ఎకర్స్.
1: అయితే గురుమూర్తి గారు, సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది రైతులు చెప్తున్న దీన్ని బట్టి మనం ఒక్కరమే అనుకుంటే సరిపోదు ఈ సేంద్రియ పద్ధతి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయాలి. ఇది ఫస్ట్ అపోహ అన్నమాట. ఎందుకంటే ఈ పురుగులు వీటన్నిటిని తట్టుకోవడం, మనం ఒక్కరమే కంచేసుకొని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎలా దీన్ని అధిగమించారండి?
0: బేసిక్గా ఏంటంటే లక్కీగా ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీ, మా నాన్నగారు అమ్మమ్మగారు సెట్ చేశారన్నమాట ఇదంతా. ఇది అన్ని వైపులా బౌండెడ్ కాలువలు, అన్ని వైపులా కాలువలు ఉన్నాయి,
1: మీకు సహజ రక్షణ ఉంది,
0: రక్షణ ఉంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ వాటర్ కమింగ్ ఇన్ టు అవర్ ప్లేస్ ఇస్ వెరీ
1: తక్కువ,
0: చాలా తక్కువ. అది చాలా అడ్వాంటేజ్. లేకపోతే మనం మధ్యలో ఉండి మనం చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి, ఎందుకంటే వేరే వాళ్ళు వాటర్ అంత మంది దాంట్లోకి వచ్చి మనం ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా కష్టం. బట్ హౌఎవర్ మనం టెన్షన్లు అవి తీసుకుని చెయ్యొచ్చు, బట్ కష్టం. కానీ ఆ ప్రాబ్లమ్స్ లేకుండా బౌండరీస్ అన్ని ఫిక్స్డ్ బౌండరీస్, సో ప్రాబ్లం లేదు.
1: అయితే మీకు వరికి ఇరిగేషన్, నీటిపారుదల ఏ విధంగా ఇచ్చేవాళ్ళండి?
0: వరికి బోర్లు అన్ని ఉన్నాయి. సో అప్పుడు ఇనిషియల్ గా నేను వరే చేశాను, అప్పుడు బోర్ల ద్వారా ఇచ్చేవాడిని.
1: అంటే మనకు కెమికల్ దీనిలో కాస్త ఎక్కువ నీరు అవసరం అవుతుంటుంది కదా, దీనిలో కూడా అలానే ఎక్కువ అవసరం అవుతుంది.
0: బేసిక్ గా ఏంటంటే వాటర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అలాగే త్వరగా ఆరిపోదు భూమి.
1: అలాంటప్పుడు సహజంగా నీటి అవసరం కూడా కొంచెం
0: తక్కువే ఉంటుంది, తప్పకుండా.
1: కాస్త తక్కువ నీటితోనే మనం వ్యవసాయం చేయొచ్చు. అయితే అరటిలో ఏ రకాలు వేశారండి మీరు?
0: అరటిలో నేను చక్కెరకేళి వేశాను, కర్పూర వేయలేదు. చక్కెరకేళినే మెయిన్ గా, డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేశాను.
1: అరటికి మరి ఏ విధంగా నీరు?
0: నేను అప్పుడు దానికి డ్రిప్ పెట్టాను.
1: సో గురుమూర్తి గారు, ఈ సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలంటే ఒకసారి రైతు సోదరులు చెప్పండి, ముందు నేల ఏ విధంగా తయారు చేసుకోవాలి, అది ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా చేసుకోవాలి?
0: బేసిక్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే మనం పచ్చిరొట్టె వేయాలి. అది మీరు కెమికల్ గా చేస్తున్నా కూడా పచ్చిరొట్టె వేయడం అనేది, ఎందుకంటే మనము సేంద్రియ ఎరువుని మనం పొలానికి ఇవ్వడానికి టన్నులు టన్నులు తీసుకొచ్చి ఇవ్వలేము. సో మనకి అది లిమిటెడ్ అండ్ దట్టు ఇప్పుడు ఈ కాలంలో మనకి పశువు ఇది తగ్గిపోయింది, అండ్ దానివల్ల

0: ఏమవుతోంది, మనం ఎవరైనా రైతులు పొలానికి సేంద్రియ ఎరువు కింద ఈ పెంట పోగుని ఇవ్వడానికి చాలా తక్కువైపోయింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్ని మనం కాంపెన్సేట్ చేయాలంటే కనుక మనం పచ్చిరొట్ట వేసుకుని అవి ఒక 40 డేస్ అలా ఉంచి దాన్ని దున్నేసుకుంటే సో మనకి ఇన్ని టన్స్ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ మనకి వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్.
1: దాన్ని పచ్చిరొట్ట కోసం మీరు ఏమేమి యూస్ చేసేవాళ్ళండి?
0: మేము దాదాపు డిఫరెంట్ వెరైటీస్ వేసాము. యాక్చువల్గా అరౌండ్ 30 వెరైటీస్ వేస్తాము. అది మెయిన్ గా కొన్ని ఈ నవధాన్యాలు జీలుగా, తర్వాత నూనె గింజలు, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలుపుకుని దాంట్లో. ఎందుకంటే ఈచ్ ప్లాంట్ విల్ గివ్ డిఫరెంట్ విటమిన్స్ టు ద గ్రౌండ్ కి, నేలకి మనకి డిఫరెంట్ విటమిన్స్ ఇస్తుంది కాబట్టి ఇలా రకరకాల
1: వెరైటీస్ వేస్తే మనకు అంత మంచిది. పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం చాలా మంచిది,
0: చాలా చాలా మంచిది.
1: అయితే సార్, తర్వాత పెరుగుతున్న దశలో మనకు రకరకాల పోషకాలు ఇస్తూ ఉంటారు కెమికల్ ఎరువులు, ఎరువుల కొరత కూడా చూస్తూ ఉన్నాం మనం ఆర్టిఫిషియల్ గా రైతు సోదరులకి. ఈ సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు మొక్కకి ఖచ్చితంగా మనకు పోషకాలు ఇవ్వాలి. ఈ పద్ధతిలో మనం పోషకాలు ఏ విధంగా అందిస్తారు తర్వాత దశలో?
0: మనకి మన ఈ గ్రీన్ మెన్యూర్ లోనే మనకి చాలా దొరికిపోతాయి. అది కొలితే కనుక మనకి దాదాపు కావాల్సిన 17 పోషకాలలో మనకి మెయిన్ గా 3 పోషకాలు డైరెక్ట్ గా ఆ ఎయిర్ నుంచి నెక్స్ట్ వాటర్ నుంచి తీసేసుకుంటాయి. మిగిలినవన్నీ మనకి మాక్సిమం ఈ పచ్చి రొట్టె దాంట్లో దొరికిపోతాయి. లేకపోతే కనుక మనం ఎడిషనల్ గా మనం ఎలాగో మనం ఘనజీవామృతం ఇస్తాము, ద్రవజీవామృతం ఇస్తాము, అలాగే మనం ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ మనం ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ యూస్ చేసుకోవచ్చు. అవంటే ఏంటంటే బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి భూమిలో ఆల్రెడీ అవైలబుల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాంట్కి ఏ పద్ధతిలో కావాలో దాన్ని కన్వర్ట్ చేసి ఇస్తుంది. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కెమికల్ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇచ్చేస్తారు ఫుల్గా, అది ఎంత పెరుగుతుంది ఎంత యూజ్ అవుతుందో తెలియదు. మనం ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా భూమి మనకి ప్లాంట్కి కావాల్సినవన్నీ పోషకాలు ఇస్తుంది. నైట్రోజన్ కావాలంటే ఆ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఇచ్చేస్తుంది.
1: ఈ ఘన జీవామృతం, ద్రవ జీవామృతం మీరు ఎలా తయారు చేసుకుంటారండి?
0: ఘన జీవామృతం ఆవు పేడ, తర్వాత బెల్లము, తర్వాత శనగపిండి కానీ అని పల్సెస్ ఏవైనా పౌడరు, తర్వాత ఆవు మూత్రము, ఇవి కలిపి మనము తయారు
1: చేసుకోవాలి.
0: బేసిక్ గా ఏంటంటే 2-3 డేస్ లో మనం కట్టేసుకుని ఎండ పెట్టుకుని దాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఒక 6 మంత్స్ వరకు మనం నిల్వ పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ద్రవ జీవామృతం అంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకుంటాం. మాక్సిమం 3 డేస్ లో మనకు అయిపోతుంది. సేమ్ కంటెంటే, బేసిక్ గా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, శనగపిండి, బెల్లం. సో కన్స్టిట్యూయెంట్స్ సేమే, ద్రవ రూపంలో ఉంటుంది. ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.
1: పులిచిన మజ్జిగ వాడుతుంటారు అది దేనికి?
0: పులిసిన మజ్జిగ మనకి ఫ్లవర్ డ్రాప్ కి, వీటిల్లో బేసిక్ గా ఏంటంటే మనకి శిలేంద్రాలను హ్యాండిల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది బాగా. డిఫరెంట్ స్టేజెస్ లో మనం ఇచ్చుకుంటాం
1: సార్. అలాగే మీరు నిమ్మ కూడా సాగు చేస్తున్నా అన్నారు కదా, ఇది ఎలాగా? నిమ్మ అంటే ఇది కొంచెం డ్రై కైండ్ ఆఫ్ వెరైటీ కదా, ఎక్కువగా మన నెల్లూరు సైడ్ అలా వింటూ ఉంటాం. మీరు ఇక్కడ ఎలా సాగు చేస్తున్నారు, ఏ రకాలు చేస్తున్నారు?
0: బేసిక్ గా ఏం చేశానంటే నేను వరిలో కలుపు ఎక్కువైపోతాను. ఇనిషియల్ గా బాగానే ఉంది, నేను మెట్ట చేశాను, మాగాణి మెట్ట చేశాను, చెరువు తవ్వించి చెరువులో మట్టి తీసి వేసి మెట్ట చేసి డ్రిప్ ఇచ్చేద్దాం. ఎందుకంటే కూలీల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో అందుకని మనుషులు దొరకపోవడం వల్ల డిపెండెన్సీని తగ్గించడం కోసమని నేను మెయిన్ గా మెట్ట తీసాను, 8 ఎకర్స్ చేశాను. తర్వాత ఏమైంది, వీడ్ బయట నుంచి వచ్చిన వీడ్ చాలా ఎక్కువైపోయింది. సో వరి నేను డ్రిప్ ద్వారానే పండించాను, బట్ హవెవర్ ప్రాబ్లం ఏమవుతుంది, వరిని డామినేట్ చేసి వీడ్ ఎక్కువచ్చాను. సో దానివల్ల నేను అనిపించింది ఏంటంటే వరిలో మనకి గడ్డిని హ్యాండిల్ చేయడం కష్టమైపోతాను. సో వైడర్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ మనం పెట్టుకుంటే కనుక అప్పుడు గడ్డిని హ్యాండిల్ చేసుకోవచ్చు కాబట్టి అని నేను హార్టికల్చర్కి వచ్చాను అన్నమాట. బేసిక్గా ఏంటంటే లైక్ వాటర్ స్టాగ్నెట్ అవ్వకూడదు. సో దానికి నేను బెడ్స్ వేసి బెడ్స్ మీద పెట్టాను. సో మధ్యలో యాక్చువల్గా దీనికి అంతర పంటల కింద మునగాను, బొప్పాయి సాగు చేస్తున్నాను.
1: దీనికి ఇరిగేషన్ ఎలా చేస్తున్నారు సార్?
0: ఇరిగేషన్ అంతా డ్రిప్పే.
1: ఎన్ని ఎకరాల్లో ఈ నిమ్మ సాగు
0: చేస్తారు? 5 ఎకర్స్ నిమ్మ, అరటి ఒక 3 ఎకర్స్.
1: నిమ్మ ఏ రకాలండి?
0: మెయిన్ గా పెట్లూరి సెలక్షన్ 1, అది ఆ ప్లాంట్స్ తీసుకొచ్చాము. సో అది పెట్టాము.
1: ఓకే, దానిలోనే అంతర పంటలుగా
0: మునగాను.
1: మీరు పంట తీయడం జరిగిందా?
0: లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు
1: సార్. అయితే మీరు నీటి పాదల కోసం డ్రిప్ చేస్తున్నా అని చెప్పారు కదా, సహజంగా మనకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తుంది అని విన్నాను, ఆ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాను.
0: ఇది నేను సబ్సిడీ అనేది

0: తీసుకున్నారు.
1: ఎలా సార్?
0: డీలర్స్ ఉంటారు, సో డీలర్ ద్వారా మనం అప్లై చేసుకుంటాము. శాంక్షన్ అయిన తర్వాత మనకి మెటీరియల్ అంతా వాళ్ళే మనకి సప్లై చేస్తారు. సో వాళ్ళ ఫిక్సేషన్కి మనం ఖర్చు మనం పెట్టుకోవాలి.
1: అంటే సుమారుగా ఒక 50% సబ్సిడీ,
0: యా డిపెండింగ్ ఆన్ ద మనకి ఎంత పొలం ఉంది అని దాన్ని బట్టి. 5 ఏకర్స్ లోపల ఉంటే కనుక 90% సబ్సిడీ ఉంది, 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక 50% సబ్సిడీ ఉంటుంది.
1: మీరు ఇన్ని వెరైటీస్ చేస్తున్నారు సార్, ఫస్ట్ మొదట్లో రైస్ చేస్తున్నారు, తర్వాత అరటి చేశారు, నిమ్మ, మునగ, వీటన్నిటికీ కేవలం మన యొక్క నాలెడ్జ్ సరిపోదు, మనకు చాలా అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, ఉద్యాన శాఖ అధికారులు. మీరు ఎవరి సలహాలు అయినా తీసుకోవడం జరిగిందా?
0: ఈచ్ బ్లాక్ విల్ హ్యావ్ ఐసీఆర్పీ వీళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ట్రైనర్స్ ఉంటారు. సో వాళ్ళని నేను కన్సల్ట్ చేసి, డిస్ట్రిక్ట్ హెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, సో వీళ్ళంతో మన మాట్లాడుతూ వాళ్ళ సలహాలు తీసుకుని నేను చేస్తాను.
1: ఇందులో మీకు ఎదురైనా సవాళ్ళు చెప్పండి సార్, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్గా, ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో యువతని ఈ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు తీసుకురావాలని, ఈ నేపథ్యంలో మీకు ఎదురైన సవాళ్ళు, మొట్టమొదటిగా వరి సాగు చేశారు, అందులో మీరు ఇప్పుడే చెప్పారు వీడు ఎక్కువ అని చెప్పేసి, తర్వాత అరటి సాగు చేశారు, ఇప్పుడు నిమ్మ, మునగ, బొప్పాయి కూడా చేస్తున్నారు. ఈ మొత్తంలో సేంద్రియ పద్ధతిలో ఫస్ట్ నుంచి ఏ దశలో ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి, మన కష్టాల నుంచి ఎదుటి వాళ్ళు తీర్చుకునే కొన్ని పాఠాలు కూడా ఉంటాయి, అందుకోసం అడుగుతున్నాను.
0: యా మెయిన్ కూలీల ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అవ్వాలి, నేను కూడా చెయ్యాలి. మనం ఈ గొట్టి మీద నుంచి చెయ్యాలంటే చెయ్యాల్సిందే తప్పదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ అఫ్కోర్స్ నేను చూసుకుంటున్నాను. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్న మార్కెటింగ్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మనం తప్పకుండా మార్కెట్కి ఇవ్వాల్సిందే. అరటి అనుకోండి, మార్కెట్కి ఇవ్వాల్సిందే, బికాస్ అంత యూసేజ్, అంత కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత వీడి సమస్య ఎలాగూ ఉంది, సో వీడిని హ్యాండిల్ చేయడానికి మనం వీ హ్యావ్ టు హ్యాండిల్ సమ్హౌ. నీరు మనం ట్రిప్ మాత్రం పెట్టుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఈజ్ నాట్ గుడ్. ఫ్లడ్ ఇరిగేషన్లో వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో వాటన్నిటిని మనం ప్రాపర్ యూటిలైజేషన్ చేయాలంటే కనుక తప్పకుండా డ్రిప్ మనం యూస్ చేసుకోవాలి.
1: సార్ అయితే మరి మనకి ఏదైనా కూడా ఇంపార్టెంట్ దిగుబడే, అంటే కెమికల్ అది యూస్ చేసి మనం ఎంత దిగుబడి తీస్తున్నాం, సేంద్రియ పద్ధతిలో సహజంగా దిగుబడి తగ్గుతుంది అంటారు. మీరు గమనించి నేను చెప్పండి, దిగుబడిలో ఎంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది?
0: లైక్ మాగాణిలో చేసినప్పుడు దిగుబడి కెమికల్ వాళ్ళు 40 బ్యాగ్స్ పర్ ఏకర్ తీసుకుంటారు. మనం వేసే వెరైటీలు కూడా దేశీ వెరైటీలు, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్కి ఉపయోగపడవు యాక్చువల్గా, ఎందుకంటే బట్ క్వాలిటీ ఈజ్ గుడ్ సో మనం 22 బ్యాగ్స్ పట్టుకు తీసుకున్నా మనకి ఇట్స్ ఫైన్, కానీ అంతవరకు మనకి తప్పకుండా వస్తుంది. ఇంకా మనం కృషి చేస్తే తప్పకుండా పెరుగుతుంది, బట్ ఇట్ విల్ నాట్ రీచ్ 40 బ్యాగ్స్ అని అంత రీచ్ అవ్వదు, బట్ మినిమం 25 బ్యాగ్స్ కానీ 30 బ్యాగ్స్ వరకు వస్తుంది.
1: సార్ మనకు అలాగే ఇప్పుడు ఈ ఉద్యాన పంటలకి మీరు అన్నట్టు చాలా వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువే కదా, వీటికి ఈ కోల్డ్ స్టోరేజెస్ అనేవి కూడా అవసరం ఉంటుంది కదా, మీకు ఎలా ఇది ఎన్కౌంటర్ కాలేదా ఈ సమస్య?
0: కానీ ప్రాబబ్లీ ఐ మే హావ్ టు లుక్ ఫర్ దట్. మెయిన్ గా మార్కెటింగ్ మెయిన్ గా వీటిని మనం
1: స్థాయిల్ని బట్టి మనకు ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటే మనకు ఆ స్థాయి ప్రొడక్షన్ ఉంటే మనకు ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం ఉంటుంది. మార్కెటింగ్లో ఏమైనా మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటారు, అంటే జస్ట్ మీరు డొమెస్టిక్ కన్జంప్షన్కి చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగే కాకుండా కాస్త పెద్ద స్థాయిలో మార్కెట్స్కి ఇవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు?
0: యాజ్ యు సెడ్, కోల్డ్ స్టోరేజ్ ఇస్ ఇంపార్టెంట్. మనం ప్లాన్ చేసేటప్పుడే డిఫరెంట్ వాళ్ళతో టైప్స్ మనం పెట్టుకోవాలి తప్పకుండా, నెట్వర్క్ డెవలప్ చేసుకుని టైప్స్ పెట్టుకుని బిగ్ మార్కెట్ లైక్ మాట్లాడుకుని అప్పుడు మనం దిగడం మంచిది.
1: బయట సేల్ చేస్తుంటారు, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి, దేనికి ఏ రకాలకి బాగా అనిపిస్తుంది, మిగతా వాటితో పోలిస్తే మీకు డిఫరెన్సెస్ మీ దాకా వచ్చి ఉంటుంది కదా, ఎలా చెప్తుంటారు?
0: రైస్లో బెస్ట్ అంటే అందరికి చెప్పాను కదా, మైసూర్ మళ్ళీ చాలా ఇష్టపడతారు. అండ్ బ్లాక్ రైస్ ఇలాంటివన్నీ ఏంటంటే దే ఆర్ రిచ్, మనుషులు తినడం కొంచెం కష్టం అవుతుంది, దాని మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటే కానీ తినలేరు, కానీ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆరోగ్యం నిజంగా తప్పకుండా మంచిగా అయింది, ఆ ఫీడ్బ్యాక్ నాకు ఉంది. సో అందుకే దే వాంటెడ్ టు హ్యావ్ దీస్ రైస్ ఓన్లీ.
1: సార్ ఇప్పటి తరము అంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి వ్యవసాయం వైపు రావడం లేదు కదా, యువత వ్యవసాయం వైపు రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, మీ అనుభవంలో చెప్పండి.
0: యా బేసిక్గా ఏంటంటే లైక్ ఇనిషియల్ స్టేజెస్లో కొంతవరకు మనం జాబులు చేయాలి, చేసిన తర్వాత ఒక సర్టెన్ లిమిట్ పెట్టుకుని వాళ్ళు వ్యవసాయం వైపుకి వచ్చి పండిస్తే అప్పుడు అటు మన ఎకానమీ దెబ్బతిని

0: కుండా ఉంటుంది, దెన్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ సెకండ్లీ మనము కంట్రిబ్యూట్ చేస్తున్నాం.
1: ఎందుకని సేంద్రియ పద్ధతిలోనే మనకు భవిష్యత్తులో మంచిదంటారు? అంటే ఇంత సెల్ఫ్ సఫిషియెంట్ అవడానికి మనకు ఒక రకంగా గ్రీన్ రెవల్యూషన్ కారణం. గ్రీన్ రెవల్యూషన్ కారణంగానే మనకు కెమికల్స్ కూడా పెరిగాయి అనేది వాస్తవం. అయితే భవిష్యత్తులో మనకు ఆరోగ్యకరమైన ఆహారం కోసం సేంద్రియ పద్ధతి మంచిది అంటున్నారు. దీని వైపు రావాలంటే ఎలా మనం రైతులను దీన్ని మోటివేట్ చేయగలం?
0: బేసిక్ మన ఆరోగ్యమే. ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ తీసుకుంటున్నాము, బట్ హౌఎవర్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం హెల్త్కి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం మన ఆరోగ్యాన్ని వదిలేసి ఏదో చేసుకుంటే ఉపయోగం లేదు. సరైన పద్ధతులు వాడి మనం చేస్తే కనుక ఇట్స్ నాట్ టూ బ్యాడ్, మనకు తప్పకుండా మంచి ప్రొడక్షనే వస్తుంది. మనకి క్వాలిటీ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ గుడ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనకి సటన్లీ మనం సేంద్రియ పద్ధతుల ద్వారా పండించడమే మంచిది.
1: అయితే గురుమూర్తి గారు, చివరిగా చెప్పండి, భవిష్యత్తులో ఇంకా ఏమైనా సాగు చేయాలనుకుంటున్నారా? దీన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? లార్జ్ స్కేల్గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఏమిటి మీ భవిష్యత్ ప్రణాళికలు అంటే ఏం చెప్తారు?
0: బేసిక్గా ఇప్పుడు

0: మూవ్డ్ ఫ్రమ్ రైస్ టు టువార్డ్స్ హార్టికల్చర్. ఓకే, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబి. ఇంకా నేనైతే ఐ డోంట్ గో ఫర్ లార్జ్ స్కేల్ దీనికి వెళ్ళాను. బట్ మనకి మునగ నుంచి మంచి రాబడి ఉంటుంది, ఎందుకంటే పౌడర్స్, మరింగా పౌడర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నేను ఎక్స్పాండ్ అవ్వడానికి నేనేం అనుకోవడం లేదు. బట్ హౌఎవర్ ముందు ఈ స్కేల్లో మనం చేసుకున్న తర్వాత దెన్ ఐ లుక్ ఫర్ ఇట్.
1: సార్, అయితే మనకు బయట ఇది సేంద్రియం ఇది కెమికల్ అనే వ్యత్యాసం అనేది వినియోగదారులుగా ఎలా తెలుసుకోవాలి? అంటే ఇప్పుడు కొంతమంది ప్రతిదీ సేంద్రియం అని చెప్పి, అంటే కాస్త ధర ఎక్కువ పలికే నేపథ్యంలో ఇది సేంద్రియం అని ఎవరు నిర్ధారిస్తారు? ఏది మనం ఇది సేంద్రియ పద్ధతి ద్వారా పండించిందని తెలుసుకోవాలి, దానికి ఏం చెప్తారు?
0: దానికి సర్టిఫికేషన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ వేర్ వీ కెన్ ఐడెంటిఫై ద జెన్యూనిటీ. బట్ బేసిక్గా ఏంటంటే పండిస్తున్నప్పుడు మనం సర్టిఫికేషన్కి వెళ్ళొచ్చు. సో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ సపోర్ట్. ఆ గ్రూప్స్ ఉన్నాయి, మనం అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ ఐసీఆర్పి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు.
1: ఆ విధంగా
0: సర్టిఫికేషన్ తీసుకుని ఆ సర్టిఫికెట్స్ మనం చూపెట్టి జెన్యూనిటీ మనం ప్రూవ్ చేసుకోవచ్చు.
1: అదే వినియోగదారులుగా కూడా మనం ఆ సర్టిఫికేషన్ చూసి
0: కొనుగోలు చేసుకోవచ్చు.
1: ధన్యవాదాలండి కృష్ణ గురుమూర్తి గారు, ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి సేంద్రియ పద్ధతిలో మీ యొక్క అనుభవాలు ఏవైతే ఇప్పుడు అరటి, నిమ్మ, అలాగే అందర పంటలుగా మునగ, బొప్పాయి సాగు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా రైతు సోదరులు ఎక్కువ స్థాయిలో ఈ సేంద్రియ పద్ధతి వైపు మరలుతారని, ఆ విధమైనటువంటి అవగాహన కలిగి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించి మనందరికీ కూడా ఇతోధికంగా సహాయపడమే కాకుండా వారు కూడా మంచి లాభాలు తీసుకుంటారని ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: పోషక విలువలు నష్టపోకుండా ఆహారం తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. కూరగాయలను తీసుకురాగానే చల్లటి ప్రదేశంలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ నిల్వ చేయండి, లేదా వెంటనే వండండి. తాజా కూరగాయలను గది ఉష్ణోగ్రత వద్ద లేదా వేడి వాతావరణంలో ఉంచడం వల్ల విటమిన్లు నశిస్తాయి. తొక్క తీయకముందే కూరగాయల్ని కడుక్కోవాలి. కొన్ని కూరగాయలు, ఉదాహరణకి బంగాళదుంపలు, కందగడ్డ వంటి కూరగాయల తొక్కు మీద మురికి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని తొక్క తీసిన తర్వాత కూడా కడగాలి. కూరగాయల తొక్కల కిందనే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కూరగాయల తొక్కలు తీసేటప్పుడు తొక్కను వీలైనంత పలచగా తీసుకోండి. కూరగాయలు కోస్తున్నప్పుడు కూరగాయలను చాలా పెద్ద ముక్కలుగా కానీ లేదా చిన్న ముక్కలుగా కానీ కోయకూడదు. పెద్ద ముక్కలు ఉడికించేందుకు చాలా సమయం పడుతుంది, కాబట్టి పోషక విలువలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చిన్న ముక్కల వల్ల ఉపరితల విస్తీర్ణం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఉడికే ప్రక్రియలో ఖనిజాలు, విటమిన్లు అనేవి నశిస్తాయి. కోసిన కూరగాయ ముక్కల్ని నీటిలో ఎప్పుడూ నానపెట్టకూడదు. కూరగాయలు నల్లబడకుండా నీటిలో వేసినప్పుడు వీలైనంత తక్కువ నీటిలో వేసుకోవాలి. కూరగాయలను వీలైనంత తక్కువ నీటిలో వీలైనంత తక్కువ సేపు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించేందుకు తక్కువ సమయం పడుతుంది. కూరగాయల్ని వండేటప్పుడు మూత పెట్టాలి. దీనివల్ల ఆక్సిడేషన్ వల్ల పోషక విలువలు నశించవు. కూరగాయల్ని వండిన తర్వాత వెంటనే తినేయడం మంచిది. తిరిగి వేడి చేయడం వల్ల విటమిన్లు అనేవి నశించే అవకాశం ఉంటుంది. బంగాళదుంపలు, కందగడ్డ, చిలకడదుంప వంటి కూరగాయల్ని తొక్కతోటే ఉడికించాలి. ఉడికిస్తున్నప్పుడు తొక్క చిట్లినట్లయితే ఎక్కువసేపు ఉడికించకూడదు. దీనివల్ల విటమిన్లు నశిస్తాయి. ఆకుకూరల్ని బాగా కడిగిన తర్వాతే కోసుకోవాలి. కోసిన తర్వాత ఆకుకూరలను కడగకూడదు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, నూల్కోల్, క్యాలీఫ్లవర్, కూరగాయలకు ఉండే ఆకుల్ని పారేయకూడదు. వాటిలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. భుజియా, పప్పు, చపాతీలు లాంటి వాటిల్లో ఈ ఆకులని వాడుకోవచ్చు. వీటిని సలాడ్ మాదిరిగా కూడా తినచ్చు. టమాటాలు, దోసకాయలు, ముల్లంగి, క్యారెట్లు, ఉల్లిపాయలు మొదలైన కూరగాయలను పచ్చిగా సలాడ్ మాదిరిగా తినాలి. ఈ కూరగాయల సలాడ్ను రోజూ తినే భోజనంలో చేర్చుకోవాలి. పచ్చి కూరగాయల్లో పోషక పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చి కూరగాయలను తినేందుకు ముందుగా వాటిని శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. నీటిలో బాగా కడగడం వల్ల వాటికి ఉన్న మురికి పోవడంతో పాటు ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పదార్థాల్ని వండేటప్పుడు వంట సోడాను ఎక్కువగా వాడకూడదు. వంట సోడా వాడడం వల్ల బి గ్రూప్ విటమిన్లు నశించే అవకాశం ఉంటుంది. చింతపండు, నిమ్మరసం, టమాటాలను ఆకుకూరలు ఇతర కూరగాయలతో పాటు వండడం వల్ల విటమిన్లు నశించవు.
0: మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहां,
3: पर हम तो सब ही डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच
2: है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: ఆకాశవాణి మార్కపురం 101.5 FM. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ఎం ప్రశాంత్ గారు మరియు రామకృష్ణ శేషసాయిబాబు గారు. అనంతరం తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
1: గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు.
2: ఆకాశవాణి నిర్మల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్

0: ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34:56 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 అదిగో స్వామివారు వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడ వాహనారూఢుడుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క 2 రెక్కల మధ్యలో పట్టుకొని పొదివి పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026 చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు. అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వర అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని 1 శాఖ, బృహత్ సామమని 1 శాఖ, ఈ 2 శాఖలే 2 రెక్కలుగా కలిగినటువంటి వాడే స్వామిని తన రెక్కల మధ్యలో పురిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్కగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వర అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని. 7 కొండలలో గరుడాచలం, గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు. అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి

0: వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చే తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలు మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవింద గోవింద. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు ఆయన. వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది ఈ సన్నివేశం ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరివడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు శ్రీ వినత కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారణితులు ప్రకటింపచేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్ననగునే కరుణాలయ వెంకటేశ్వర. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా శయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయటానికి సదాసన్నద్ధంగా ఉంటాడు గరుత్మంతుడు.

0: మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నడిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అన్యలి ముద్రలో నిలిచి అన్యలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడి రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట. అందువల్లనే అంజలి ముద్రతో ఉంటాడు. ఆయనే ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించే ఎంత అద్భుతం అంటే మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి. ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది? జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తి భవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు? శ్రీనివాసుడు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ట దయాసాగర సశ్రేయంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే లోకల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయ అది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో శరణాగతి చేస్తారో అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం ఈ సంసారం అనేటువంటి సముద్రం సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే, కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోంది ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నారు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశారు దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత్ శర్మ గారు మరికొన్ని విశేషాలను వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాద్రివాస గోవిందా గోవిందా.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు, కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని

0: అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారు. అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు. గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకరకంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు. ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు, చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు. నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, సతులు సుతులు పరిసరులు బంధవులు హితులు కొలువగా ఇందరును, శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను, కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వనలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని, ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా మిమ్మల్ని మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాద్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం కలుస్తాం పిలుస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకుందామని ఆయన్ను ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చేదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తరిస్తున్నారు. అయ్యా బా సాయిబాబు గారు మీరు అందుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం చేశాం. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తన బాగుగా కీర్తన చేయండి. ఎవరిని కీర్తించాలి? భగవానునే. ఆయన నామ రూ

0: గొప్ప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం, తినటం చేస్తాం. ఈ రెండింటిని పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు, ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అని అంటే మనం ఉన్న చోటని గోవిందనామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు. మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికి ఏమి దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం, భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువుగారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి, ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటుంది, వ్యక్తం అవుతూ ఉంటుంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం, అర్చనం, మనకు తెలిసిన భగవంతుని యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైనా రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా, చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని, ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తచ్చేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతుంది, నిర్మలత్వం కలుగుతుంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా, భక్తి ద్వారా, సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద,
1: గరుడవాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవిందనామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్యవైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా, అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు, ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం, సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు, ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడ, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం.

कश्यप नन्दनम द्वादशैतानि गरुडस्य महात्मनः यः पठेत् प्रातरुत्थाय स्नाने वा शयनेऽपि वा विषमाक्रामते तस्य न च हिंसन्ति हिंसकाः संग्रामे व्यवहारे च विजयस्तस्य जायते बन्धनान् मुक्तिमाप्नोति यात्रायां सिद्धिरेव च इट्ला స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితాడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్షుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధకి తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో కానీ వ్యవహారం యుద్ధంలో వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయన్ను చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పిస్తున్నటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్దీ ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం.

0: ఆయ మంగళం అంటూ మంగళాద్యాని మంగళమధ్యాని మంగళాంతాని కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాచరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, 100,00,000 రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, FTAలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
0: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు, ట్రిబ్యునల్లు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
2: does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
0: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ

0: రాష్టపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూకాశ్మీర్ లడక్ హైకోర్టుకు 1 నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవల్యాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మను బాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడాంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే 2వ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మరోవైపు మరట్వాడ, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం టిప్పు మేఘా కలిసి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: चल बाबा पार्टनर रे।
1: भाई सज्जो मंद्र

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: इसी के साथ संगीत का अखिल भारतीय कार्यक्रम आज अब यही संपन्न होता है। इसमें आज आपने सुना श्री एस हरिकुमार का कर्नाटक शैली में वायलिन वादन। कार्यक्रम में संगति कर रहे थे मृदंगम पर श्री चंगनाशेरी के आर जैन और घटम पर श्री अंचल एच कृष्ण अय्यर। ये कार्यक्रम आकाशवाणी के तिरुवनंतपुरम केंद्र में रिकॉर्ड किया गया और दिल्ली आकाशवाणी से प्रसारित हुआ। With that we conclude the violin recital by Sri S. Harikumar in the broadcast of National Program of Music. He was accompanied by Sri Changanasheri K. R. Jayan on the mridangam and Sri Anjal H. Krishna Iyer on the ghatam. This broadcast was recorded at Akashwani Tiruvananthapuram and came to you from the Delhi station of Akashwani.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తాప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.